ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలకి శుభోదయం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 27వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 18వ తేదీ, శుక్రవారం. 100.2 MHz పై ఎఫ్ఎం బ్యాండ్లో, ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై ఇయాలటి ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 56 నిమిషాలు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട. സമയം 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ స్తోత్రం విన్నారు. ఇంతటితో ఇవాళ్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్తి గీతాలు వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സിനിണ്ട. ఇయ్యాలటి కార్యక్రమాలు ఇప్పటి నుంచి రాత్రి 10 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు సమయాలు ఈ పొద్దుగల 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన అధిక బరువును తగ్గించుకోవడానికి తీసుకోవలసిన ఆహార జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో కేలినిన్ వెట్టిన ముచ్చట, ఇంకా కొండా కోణల్లో అక్షర ప్రభాతం కవి రచయిత విశ్రాంత భాషోపాధ్యాయుడు బొందిడి పురుషోత్తమరావు ప్రసంగం మొదటి భాగం, అట్లనే కైత శీర్షికన కొండా సాయిప్రియ

ఈ కవితలు వింటారు. 8:30 భాష రుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత గురజాడ అప్పారావు వచన రచనల నుండి ఓ కండిక చదివి వినిపిస్తారు శ్యామల రాజవర్ధన్. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే కల్పవృక్ష వాహన సేవలపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: కొద్దమట్టు 5:30 కథిందాం పిల్లల కోసం కార్యక్రమంలో వరంగల్ బడిపిల్లల కథలు కథల సంపటి నుండి ప్రకృతి వాళ్లు కథ చదివి వినిపిస్తారు జి జ్యోతి. కథ సంపాదకులు మణికొండ వేద కుమార్. మరొక కథ ఆదిలాబాద్ బడిపిల్లల కథలు కథల సంపద నుండి కష్టేపల్లి మరియు తీర్పు కథలు చదివి వినిపిస్తుంది జి జ్యోతి. సంపాదకులు మణికొండ వేద కుమార్. 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో వెదురు ఉత్పత్తులతో ఉపాధి. మంచిర్యాల జిల్లా జెన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన సత్యతో జి గంగామణి పెట్టిన ముచ్చటింటారు. గిరిపదం కార్యక్రమంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం కోహినూరు సిడాంగూడ గ్రామానికి చెందిన మెస్రం కౌశల్యాబాయి బృందం పాడిన గోండి పాటలు, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర పంచపూలబాయి బృందం పాడిన గోండి పాటలు ప్రసారమవుతాయి. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. దీంట్లో యాసంగి పంటల సాగు తొలి దశలో చేపట్టవలసిన యాజమాన్య పనుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. 7:15 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 జపాన్ లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 పై కర్టన్ రైజర్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 29వ భాగంలో పండిత్ బస్వరాజ్ రాజ్గురు గురించి విశేషాలు వింటారు రచన పఠనం సామల రాజవర్ధన్. 9:45 గీతం కీ బహార్ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చిత్రగుప్త స్వరపరిచిన పాత హిందీ చిత్రగీతాలతో రూపొందించిన కార్యక్రమం 2వ భాగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో జైనాథ్ మండలం బెల్లూరు గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం చెప్పిన రంభ రంపాలకుడు బుర్రకథ 2వ భాగం ప్రసారమవుతుంది. వీటితో పాటు మిమ్మల్ని అలరించే సినిమా పాటల కార్యక్రమాలు ఈ పొద్దుగల 8:45 నుంచి 10:00 దాకా, సింగిడి కార్యక్రమానికి సాయంత్రం 5:00 నుంచి 5:30 దాకా, మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు మనసుకు హత్తుకునే హాయిన పాటలను రాత్రి 10:30 వినుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:40.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత.

0: వెల్లడించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ,
1: 140 కోట్ల భారతీయుల యొక్క ఆశాజ్యోతి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టే దిశగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి దిశాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వేళ దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడు దేశానికి అవసరం ఉన్నదండి. ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రధానికి భారతదేశానికి అవసరం ఉన్నది కాబట్టి ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ.
0: అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజు సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కలిసి ఆశీర్వాద దీపాలను వెలిగించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజు సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్న విశ్వకర్మ అని అభివర్ణించారు. అలాగే హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో యునైటెడ్ కింగ్డమ్ బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్లోని ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ డ్యాం నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఈసీఆర్ఎఫ్ డ్యాం. ఇటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాం కు సంబంధించి గ్యాప్ 1 చూస్తే 49% పనులు, గ్యాప్ 2 చూస్తే 43% పనులు ఇప్పటి వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా రేపు నవంబర్ నుంచి మరింత స్పీడప్ చేసుకుంటూ ఈ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ,
0: వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర అని, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని సూచించారు.
3: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రం అగ్నిమాపక కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
4: మంచి సబ్స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ టెండర్ వెహికల్ ఒకటి, ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి

0: వ్యూస్ వర్గంలోనే కూడా ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. అదేవిధంగా రెస్పాన్స్ టైం కూడా మినిమం 10 నిమిషాలు 15 నిమిషాలు చేయాలి ఫైర్ టెండర్ వర్క్ ఏదైనా. దానికి సంబంధించి ఫైర్ టెండర్ వెహికల్స్ ను కూడా పెంచాలని ఉద్దేశంతోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో దగ్గర 225 కోట్ల రూపాయలు ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కొనేదానికి గవర్నమెంట్ సిద్ధపడింది.
1: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ ముఖ్య నాయకులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. ఎల్నినో ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాతి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై ఏనికన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు మాడ వీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
1: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా రక్షణ కల్పించాలని సూచించారు. సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి స్వయం బ్రాండ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మహిళలు చేతి వృత్తిదారులకు వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ భారతం ఆపూర్తి శృంఖలానాం శస్త్రీకరణస్య మధ్యే విశ్వసనీయస్య అర్ధచాలక వినిర్మాణస్య వైశ్విక కేంద్ర రూపేణ ప్రతిష్ఠాపితమస్తి. అసౌ ఉక్తవాన్ యత్ విశ్వం నూతనానాం విశ్వసనీయ వినిర్మాణ కేంద్రాణాం అన్వేషణం కరోతి తథా భారతం ఏతస్యాః ఆవశ్యకతాయాః పూర్తయే నిరంతరం సజ్జీకరోతి. సహ ప్రతిపాదితవాన్ यत् महत्वपूर्णेषु उद्योगेषु भारतस्य प्रगतिः वैश्विकाः आपूर्तिश्रृङ्खलाः सुदृढीकरिष्यति तथा

0: विश्वे परिवर्तमानानाम् आपूर्ति श्रृंखला संबद्धानाम् आह्वानानाम् मध्ये नूतनावसराणाम् सृजनं करिष्यति। प्रधानमंत्री ह्यः नवदिल्ल्यां यशो भूमौ सेमिकॉन इंडिया इत्येतस्य पंचम संस्करणस्य उद्घाटनं कुर्वन् एतत् उक्तवान्।
1: भारत हर वो कदम उठा रहा है जो हमें सेमी कंडक्टर इंडस्ट्री का एक प्रीफर्ड डेस्टिनेशन बनाए। भारत मदर ऑफ डेमोक्रेसी है। ऐसा देश जब एक क्रिटिकल इंडस्ट्री में सफल होता है तो इससे पूरी दुनिया की सप्लाई चेन को ताकत मिलती है, और आज जब सप्लाई चेन वेपनाइज हो रही है तब तो इसकी महत्ता बहुत बढ़ जाती। भारत में हो रहे इस डेवलपमेंट को हमें इस बड़े नजरिए से भी देखना है। भारत की एक्सपीरियंस आपके सामने और भारत में बन रहे नए अवसर आपका स्वागत करने के लिए तैयार है।
0: ततः परम कार्यक्रमस्य अनन्तरं वार्ताहरान् सम्बोधयन् केन्द्रीय मन्त्री अश्विनी वैष्णवः उक्तवान् यत् सेमिकॉन 2.0 इति पारिस्थितिक तन्त्रस्य अन्तर्गतम् अद्यावधि प्रायः 1,00,000 कोटि रूप्यकाणां निवेश सम्बद्धाः प्रतिबद्धताः प्राप्ताः सन्ति। भाजपेति दलेन प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः 76वें जन्मदिवसस्य उपलक्ष्ये ह्यः मासैक पर्यन्तं प्रवर्तमानस्य राष्ट्रव्यापिनः सेवा संकल्पाभियानस्य शुभारम्भः कृतः। अस्य अभियानस्य मुख्योद्देश्यं जनसेवायां प्रधानमन्त्रिणः प्रतिबद्धतां प्रकाशयितुं तथा जनान् विशेषतः युवकान् सेवाकार्येषु प्रवर्तयितुं प्रोत्साहयितुं च अस्ति। अनेन अभियानेन गुजरात राज्यस्य मुख्यमंत्री रूपेण श्रीमोदिनः 1,000,000,000 वर्षस्य अक्टूबर मासस्य 7वें दिनांके शपथ ग्रहणस्य 25 वर्ष पूर्तिरपि स्मर्यते। अभियानम् आगामी मासस्य 17 दिनांक पर्यन्तं प्रवर्तिष्यते। विदेश मंत्रालयेन पारपत्र संशोधन नियमाः 26 इति अधिसूचिताः, येन 80-19-शततमवर्षस्य पारपत्र नियमेषु संशोधनं कृतमस्ति। संशोधनानुसारं 15 वर्षात् न्यून वयस्काय बालकाय प्रदत्तं 36 पृष्ठयुतं साधारण पारपत्रं 5 वर्षपर्यन्तं उतवा तस्य 18 वर्षवयः प्राप्तिपर्यन्तं एतयोः यत् पूर्वं भवति तत् पर्यन्तं वैधं भविष्यति। अमेरिका देशे भारतस्य राजदूतः विनय मोहन क्वात्रा उक्तवान् यत् भारतं विश्वस्य शीघ्रतम वर्धमानासु प्रमुखासु अर्थव्यवस्थासु अन्यतमं तथा ऊर्जसः तृतीयः बृहत्तमः उपभोक्ता अस्ति। विदेशमंत्री डॉक्टर एस जयशंकरः ह्यः थिम्फू नगरे भूटान नरेशेन जिग्मे खेसर नामग्येल वांगचुक इत्यनेन सह मेलनं कृतवान्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे डॉक्टर जयशंकरः उक्तवान् यत् भारत भूटानयोः मध्ये विद्यमानां विशिष्टां मैत्रीम् इतोपि सुदृढीकर्तुं भूटान नरेश द्वारा प्रदत्त मार्गदर्शनं महत्वपूर्णमस्ति। पुरुष क्रिकेट क्रीडायां ह्यः रात्रौ नवदिल्ल्यां आयोजिते तृतीये 20-20 अन्ताराष्ट्रिय द्वन्द्वे भारतेन अफगानिस्तान दलं 27-100 धावनांक ही पराजित्य त्रिस्पर्धात्मिका श्रृंखलायां सर्वासु तिसृषु स्पर्धासु विजयः अधिगतः इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम खम्मं जिल्ला समाचार लेख विंटारु। लेख अंदिस्तारु श्री बीवीआरआर फणिकुमार।
3: ఎల్నినో ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది. భూగర్భ జలాలు లోతుకు పడిపోతున్నాయి. ప్రస్తుత వానాకాలం సీజన్లో ఖమ్మం జిల్లాలో 43% వర్షపాతం నమోదైంది. జిల్లాలో 21 మండలాలు ఉండగా 17 మండలాల్లో లోటు వర్షపాతం నమోదవ్వగా 4 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. గతేడాది సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం 179 మిల్లీమీటర్లు కాగా 241.1 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ప్రస్తుత సెప్టెంబర్ నెలలో 12వ తేదీ వరకు కేవలం 10.4 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు 325 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా వానాకాలంలో సీజన్లో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డ జిల్లాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. దేశంలోని 22 భాషల్లో వికసిత్ భారత్ క్విజ్ పోటీలు అందుబాటులో ఉన్నాయని మై భారత్ పోర్టల్

0: లో కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకునే వారికి ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉందని మైభారత్ జిల్లా విభాగాధికారి వెంకట రాంబాబు తెలియజేశారు. 15 నుంచి 29 ఏళ్లలోపు యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. ఖమ్మం జిల్లాలో చేయూత పెన్షన్ల కోసం అందిన దరఖాస్తుల క్షేత్రస్థాయి విచారణను అధికారులు ప్రారంభించారు. అర్హులకే పెన్షన్ను అందించాలన్న లక్ష్యంతో దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలను 360 డిగ్రీల సాఫ్ట్వేర్ కు అనుసంధానించారు. సాఫ్ట్వేర్ సాయంతో దరఖాస్తుదారుల ఆధార్ నంబర్ ఆధారంగా రిమార్క్ కాలమ్స్ అభ్యంతరాలు పొందుపరిచారు. మహిళలు చిన్నారుల పోషణ స్థాయిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు పోషణ్ మహా 2026 కార్యక్రమాన్ని నిర్వహించాలని మహిళా శిశు అభివృద్ది శాఖను ఆదేశించింది. ఈ ఏడాది మన అంగన్వాడీ మన బాధ్యత అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. జిల్లాలోని 1840 అంగన్వాడీ కేంద్రాల్లో వివిధ శాఖల సమన్వయంతో గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలను నిర్వహించేందుకు జిల్లా మహిళా శిశు అభివృద్ది సంక్షేమ శాఖ సిద్దమైంది. 7 ICDS ప్రాజెక్టుల పరిధిలో నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని CDPOలకు జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల ఆదేశాలు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు 32.49 కోట్ల రూపాయలు పంచాయతీల ఖాతాలకు నేరుగా జమ చేశారు. జనాభా ఆధారంగా టైడ్ విభాగంలో ప్రతి వ్యక్తికి 202, ఆన్లైన్ విభాగంలో 105 రూపాయల చొప్పున నిధులు కేంద్రం కేటాయించింది. జిల్లాలో సుమారు 9.64 లక్షల గ్రామీణ జనాభా ఉంది. ఏదులపురం మున్సిపాలిటీ వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో ప్రధాన కూడల సుందరీకరణ చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన జంక్షన్లను అభివృద్ది చేయాలని 1 కోటి రూపాయల నిధులు ప్రత్యేకంగా మంజూరు చేయించారు. ఈ నిధులతో మున్సిపల్ అధికారులు నాయుడుపేట, వెంకటగిరి, కోదాడ క్రాస్ రోడ్ 3 జంక్షన్లలో పలు అభివృద్ది పనులు చేస్తున్నారు. రైతుల పొలాలకు సాగునీరు అందించడానికి పాలేరు కాల్వకు నీటిని వదలడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటుతున్నాయి. ఎల్లెల్లో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో వర్షాలు పడకపోవడంతో పొలాలు ఎండిపోతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో రైతుల పంటలను కాపాడడానికి ప్రభుత్వం పాలేరు రిజర్వాయర్ నుంచి సాగునీటిని వదిలింది. సాగుపై ఉన్న మక్కువతో ఇంజనీరింగ్ పూర్తి చేసి సేంద్రియ సాగు చేసే యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చంగూడ గ్రామానికి చెందిన యువ రైతు పొట్ల నవీన్. నవీన్ తండ్రి శ్రీనివాస్ ఓసారి పొలంలో పురుగుల మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. ఈ సంఘటనే నవీన్ ఆలోచనను మార్చింది. రైతులు మందులు పిచికారీ చేస్తూ వాటితో పండించే పంటలను ఆహారంగా తీసుకుంటూ అనారోగ్య పాలవుతున్నారని ఆలోచించాడు. సేంద్రియ పంటలు పండించాలని సంకల్పించి 2 ఏళ్లుగా సేంద్రియ పద్ధతిలో అపారాలు, కూరగాయలు, వరి పండిస్తూ అధిక దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వినాయక నవరాత్రుల సందర్భంగా వాడవాడలా గణపయ్య పూజలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు, విద్యుత్ దీపాలంకరణలతో మండపాలు మెరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే యువకులు గణపయ్య వేడుకలతో పండుగ సందడి తెస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం చేసిన ప్రచారం కారణంగా చాలా చోట్ల మట్టి విగ్రహాలను ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జిల్లాలో నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు డ్రైవింగ్ లైసెన్సుల జారీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలో నానాటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. దీన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశ ప్రజలను రోడ్డు భద్రతపై పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. రాష్ట ప్రభుత్వం వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సుల మంజూరుకు ముందుగానే రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, వాహన చట్టం, డ్రైవింగ్ లో మెలకువలు వంటి అంశాలపై 6 వీడియోలు తప్పనిసరిగా చూడాలనే నిబంధన విధించింది.
1: ఇంతవరకు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్ అందించిన ఖమ్మం జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎలాంటి హామీ లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410 పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ నూట

0: 27 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ అంతర్జాతీయంగా నమ్మకమైన సెమీకండక్టర్ తయారీ కేంద్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. న్యూఢిల్లీలోని యశో భూమిలో నిన్న నిర్వహించిన సెమికాన్ ఇండియా 5వ ఎడిషన్ను ప్రారంభించిన ఆయన, ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్దమవుతోందని స్పష్టం చేశారు. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సరఫరా సవాళ్లను భారత్ ఒక స్థిరమైన నమ్మకమైన పరిష్కారంగా నిలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
1: భారత్ హర్ వో కదం ఉఠా రహా హై జో హమే సేమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయ్. భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. ఐసా దేశ్ జబ్ ఏక్ క్రిటికల్ ఇండస్ట్రీ మే సఫల్ హోతా హై తో ఇస్సే పూరీ దునియా కీ సప్లాయ్ చైన్ కో తాకత్ మిల్తీ హై. ఔర్ ఆజ్ జబ్ సప్లాయ్ చైన్ వెపనైజ్ హో రహీ హై తబ్ తో ఇస్కీ మహత్తా బహుత్ బఢ్ జాతీ.
0: భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి $5 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about $11 to $12 billion. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
0: పీఎం ముద్రా యోజన లబ్దిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ముఖాముఖి సంభాషించారు. 2015 ప్రారంభమైన పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. లబ్దిదారులు తమ రుణాలను సమయానికి చెల్లించడం ద్వారా అధిక మొత్తంలో రుణాలు పొందగలుగుతున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా వ్యాపారాలు అత్యంత కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని, ఈ అవకాశంతో చాలా మంది లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పీఎం ముద్రా లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవము మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. గతంలో తీవ్ర పేదరికంతో ఇబ్బందులు పడిన మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేడు లఖపతి దీదీలుగా మారారని తెలిపారు. దేశంలోని ముఖ్యంగా తెలంగాణ రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని చెప్పారు. రైతులకు పంట నష్టాల నుంచి భద్రత కల్పించేందుకు కేంద్రం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోందని చౌహాన్ పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణా విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్ కు ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ రక్షణ విమానాలు, హెలికాప్టర్ల చేరిక దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు విదేశీ వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో మరో కీలక ముందడుగని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి.

0: మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవి అని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. చిత్వాన్ జిల్లాలో అత్యధిక మరణాలు నమోదు కాగా నవల్పరాసి ఈస్ట్, నవల్పరాసి వెస్ట్, నువాకోట్ జిల్లాల్లో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తు కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 13756 మందిని భద్రతా దళాలు రక్షించాయి. మృతదేహాలను గుర్తించడానికి 1286 డిఎన్ఏ శాంపుళ్లు సేకరించారు. ప్రస్తుతం నిరాశ్రయుల కోసం 27 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 108 పరుగులు చేయగా సంజు శాంసన్ 50 పరుగులతో రాణించాడు. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్ట్ తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశవ్యాప్తంగా 272 నగరాల్లోని 454 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. అంబటాళ్ళ సంగతులు. విద్య, విజ్ఞానం, ఆరోగ్య సమాచారంతో పాటు గొప్ప వ్యక్తుల పరిచయాలను తెలియజేస్తూ మీలో చైతన్యం నింపేలా ఎన్నో విషయాలను వివరించేది మన అంబటాళ్ళ సంగతులు కార్యక్రమం. మరి ఇవాళటి అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన అధిక బరువు తగ్గించుకోవడానికి తీసుకోవలసిన ఆహార జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో కేలేనిని పెట్టిన ముచ్చట. కొండకోణాల్లో అక్షర ప్రభాతం. కవి, రచయిత, విశ్రాంత భాషోపాధ్యాయుడు బొందడి పురుషోత్తమరావు ప్రసంగం మొదటి భాగం. ఇంకా కైత శీర్షికన కొండా సాయి ప్రియ స్వీయ కవితలు వింటారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి.

మన అంబటాల సంగతులు కార్యక్రమంలో తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం సప్తమి జ్యేష్ఠ నక్షత్రం. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంటూ అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్ గాను కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్ గాను నమోదైంది. గాలిలో తేమ 91% గాను గాలి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంతకు మించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: నా పేరు సి అశ్విని, హార్టికల్చర్ డిప్లొమా కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. అయితే బంతిలో మనం నారు నాటిన దశ నుండి చూసుకున్నట్లయితే అన్ని పంటల్లాగా ఇందులో కూడా మనకు ప్రధానంగా వచ్చే సమస్య రసం పీల్చే పురుగుల బెడద. అందులో కూడా మనం ఎక్కువ మొత్తంలో బంతిని ఆశించేటి ఏంటంటే పేను. తామర పురుగులు ఎక్కువ ఆశించడం చూస్తున్నాం మనం, తెల్ల దోమ అనేది ఎక్కువ ఆశించడం చూస్తున్నాం, కొన్ని చోట్ల పచ్చ దోమన వస్తుంది. ఈ మూడు రకాల పువ్వులు ఆశించడం వల్ల మనకు ఆకులు అనేటి చిన్న గుబురుగా అయిపో ఆకులు అంటే మనకు మొక్క అనేది చిన్నగా అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మనము దీనికోసం ఫస్ట్ మొదటి దశగా అవి రాకముందే మనం ముందుగానే మనం నీమాయిలు వేప నూనె తప్పనిసరిగా పిచికారి చేసుకోవాలి. వేప నూనె మనకు 1500 పీపీఎం గాఢతగల పీపీఎం వేప నూనె పిచికారి చేసుకున్నాం అనుకోండి, తర్వాత దశలో మనం కెమికల్స్ అంటే మనం వాడుతున్న రసాయనాలు అనేటివి తక్కువ మోతాదులో వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ముందుగానే కెమికల్స్ ఎక్కువ మోతాదులో వాడడం వల్ల కూడా ఆ పురుగులు రోగనిరోధక శక్తిని పెంచుకుని మనకు అవి ఎక్కువ సంతతిని కూడా అభివృద్ధి చెందుకుంటున్నాయి. కాబట్టి మనం వేప నూనెకి ఏమైతుందంటే రసం పీల్చే పురుగులు ఉన్న గుడ్డు దశని సమర్థవంతంగా నివారిస్తుంది అన్నారు. ఒకవేళ గుడ్డు దశను మనం నివారించుకోగలిగితే దాని తర్వాత ఈ జీవిత చక్రం రాకుండా ఉంటది. కాబట్టి తల్లి పురుగులు పిర్ల పురుగులు రాకుండా మనం కాపాడుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ నీమాయిలు కాకుండా ఒకవేళ మందుల విషయానికి వస్తే మనం కాన్ఫిడార్ గానీ పోలో గానీ పెగాసెస్ గానివ్వండి ఏదో ఒక మందును మనం పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ డైఫెన్థురాన్ కానివ్వండి, లేకపోతే మనకు ఫిప్రోనిల్ కానివ్వండి, ఇంకా లేకపోతే మీథైల్ డైమిటాన్ ఏదైనా మందును మనకు 1 ml నుంచి 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ రసం పీల్చి పురుగులు నివారించుకోవచ్చు. లేదా అక్కడక్కడ మనం జిగురట్టలు పెట్టుకున్నా కూడా మనకు ఆ పురుగు అనేది ఆకర్షించబడుతుంది అన్నట్టు.
0: బంతి పంటలో పురుగుల నివారణకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు

0: స్కాలర్షిప్స్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
1: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం ఉంటున్నారు. మరి ఈ రోజుటికి ఉన్న ప్రత్యేకతను గురించి చరిత్రలు ఇవాళ చూస్తే, గణిత శాస్త్రవేత్త ఏడ్రియన్ మరి లెజెండర్ జయంతి, నటి సామాజిక కార్యకర్త షెబానా ఆజ్మీ పుట్టినరోజు, నటుడు నిర్మాత దర్శకుడు ఉపేంద్ర పుట్టినరోజు, నటి శృతి పుట్టినరోజు, ఇంకా ప్రపంచ వెదురు దినోత్సవం జరుపుకుంటున్నాం ఇవాళ. ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త అయిన ఏడ్రియన్ మరీ లెజెండర్ జయంతి ఇయాల. ఈయన 1752 September 18 ప్యారిస్లో పుట్టాడు. గణితంలో ఈయన చేసిన పరిశోధనలకు గాను లెజెండర్ పాలినామియల్స్ మరియు లెజెండర్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి సిద్ధాంతాలకు ఈయన పేరు పెట్టారు. సంఖ్యాశాస్త్రం, ఎలిప్టిక్ ఇంటెగ్రల్స్ మరియు ఖగోళ శాస్త్రాలలో ఈయన విశేష కృషి చేశారు. ఈయన రాసిన ఎలిమెంట్స్ డి జియోమెట్రిక్ అనే పుస్తకం చాలా ప్రసిద్ధి చెందింది. ప్యారిస్లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్పై చెక్కబడిన 72 మంది ప్రముఖ ఫ్రెంచ్ శాస్త్రవేత్తల పేర్లలో లెజెండర్ పేరు కూడా ఒకటి. 1833 జనవరి 9 లెజెండర్ మరణించాడు. శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నేడు మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. మనం తినే ఆహారపు అలవాట్ల వల్లనో మన జీవన శైలిలో మార్పు వల్లనో అనేక మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే కొందరు ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గుతలేం అంటారు కదా. మరి ఈ అధిక బరువు తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో కే లెనిన్ వెట్టిన ముచ్చటను ఇప్పుడిందాం.
2: ప్రస్తుతం తరచుగా వింటున్న పదం ఊబకాయం, స్థూలకాయం. మరి ఇలాంటి ఈ స్థూలకాయాన్ని తగ్గించడానికి ఏ రకమైన ఆహార నియమాలున్నాయి, ఏ రకంగా ఆ నియమాల్ని పాటించాలి అనే దాని గురించి తెలియజేసేందుకు మనతో ఇప్పుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ప్రియా సుగంధి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రియా సుగంధి గారు.
3: నమస్కారం అండి.
2: ఆహార నియమాల గురించి మాట్లాడుకునే కంటే ముందు, అసలు ఈ బరువు, అధిక బరువు, ఊబకాయం, స్థూలకాయం ఇట్లా అంటూ ఉంటాం కదా, ఇవన్నీ ఒకే కోవకి చెందినవా, ఇందులో ఏమైనా తేడాలున్నాయా?
3: బరువు అనేది కామన్ గా చూస్తే రెండు రకాలు ఉన్నాయి. అంటే అధిక బరువు, కామన్ వర్డ్స్ మనం వాడేస్తున్నాం గానీ వీటి ఎగ్జాక్ట్ డెఫినేషన్ కనుక చూస్తే అధిక బరువు అనేది ఒక వర్డ్, ఇంకా ఊబకాయం అనేది ఒకటి. ఊబకాయం లేదా స్థూలకాయం ఈ రెండు ఒకే కోవకి చెందుతాయి. అధిక బరువు అనేది ఇంకొక కోవకు చెందేది. అయితే అధిక బరువు అనేది మన సాధారణ ఐడియల్ బాడీ వెయిట్, అంటే మనకి ఉండవలసిన బరువు కన్నా 10% ఎక్కువగా ఉంటే గనక అధిక బరువు అని అంటారు. అదే ఊబకాయం అంటే గనక మనకు ఉండవలసిన బరువు కన్నా 20% ఎక్కువగా ఉంటే గనక దాన్ని ఊబకాయం అని అంటారు, లేదా ఒబేసిటీ అని అంటారు. అదేమో ఓవర్ వెయిట్, ఇది ఒబేసిటీ. అయితే ఈ రెండు, ఒబేసిటీ అంటే ఇంకా బరువు పెరుగుతూ వెళ్ళిపోతున్నారు, అదేవిధంగా క్రొవ్వు ఎక్కువగా చేరుతుందని అర్థం. అధిక బరువులో అప్పుడే స్టార్ట్ అయింది, బరువు పెరుగుతున్నారు, అది ఈజీగా తొందరగా తగ్గించుకోవచ్చు. అయితే ఈ రెండు వెయిట్స్ 10-20%, ఉదాహరణ ఏంటంటే ఒక 150 సెంటీమీటర్స్ ఉన్న వ్యక్తికి 50 కేజీలు అనేది ఐడియల్ బాడీ వెయిట్, అంటే ఉండవలసిన బరువు. ఆ బరువు కన్నా ఒక 10% ఎక్కువగా ఉంటే గనక దాన్ని అధిక బరువు అంటారు. అదే 20% ఎక్కువగా ఉంటే గనక దాన్ని ఒబేసిటీ లేదా ఊబకాయం అని అంటారు.
2: అయితే ఇప్పుడు ఈ స్థూలకాయం, ఊబకాయం వీటికి సంబంధించి వివరణ ఇచ్చారు కదా, ఈ శరీర ఆకృతి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ శరీర ఆకృతిలో విభిన్నంగా ఉంటది ఒక్కొక్కరి ఆకృతి ఒక్కొక్క రకంగా, మరి ఇది వర్గీకరణకు సంబంధించిన అంశమా, ఎట్లా దీని గురించి వివరిస్తారా?
3: శరీర ఆకృతులు అనేవి డిఫరెంట్ గా మనం చూస్తే

0: ఉంటాము. పురుషుల్లో చూస్తే వేరే విధంగా ఉంటారు, అలాగే స్త్రీల్లో చూస్తే వేరే విధంగా ఉంటారు. కంట్రీస్ దేశాల్లో కూడా చూస్తుంటే మన దేశపు సాధారణ ఎత్తు, అదే ఫారెన్ కంట్రీస్ లో చూస్తే వాళ్ళ ఎత్తు కన్నా డిఫరెంట్ ఉంటుందన్నమాట. అలాగా ప్రదేశాల రీత్యా లేదా శరీరాకృతి కూడా వేరేగా మారుతూ ఉంటుంది. మన దేశంలో ఈ యొక్క శరీర ఆకృతి జనరల్ గా వర్గీకరణ అంతా సేమ్ ఉంటుంది. ఇది మూడు రకాలుగా ఉంటుంది. మామూలుగా వెయిట్ ఉన్న వాళ్ళు అంటే బరువు ఎక్కువగా ఉండరు, తక్కువగా ఉండరు, కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళని నార్మల్ బాడీ వెయిట్ అని చెప్పేసి అంటాము, సాధారణ బరువు ఉన్నవారు. అయితే రెండవది ఆండ్రాయిడ్ ఒబేసిటీ అంటారు. అంటే కరెక్ట్ గా ఆండ్రాయిడ్ అంటే ఇది యాపిల్ షేప్ ఉంటుంది అన్నమాట. యాపిల్ షేప్ అంటే యాపిల్ ఎట్లా ఉంటుంది, చుట్టూ గుండ్రంగా ఉండి ఆ మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. మనం గనక చూస్తే ఆ మధ్యలో ఉబ్బెత్తుగా ఉన్నదంటే అది మామూలుగా జనరల్ గా చూస్తుంటాము పురుషుల్లో పొట్ట దగ్గర ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఆండ్రాయిడ్, ముఖ్యంగా పురుషుల్లో ఉండే ఆకృతి ఆండ్రాయిడ్ ఒబేసిటీ అంటారు. అంటే ఒబేసిటీ వచ్చిన తర్వాత చెప్తున్నా. తర్వాత గైనాయిడ్ ఒబేసిటీ అని ఇంకోటి ఉన్నది, అది పియర్ షేప్ లో ఉంటుంది. పియర్స్ ఎట్లా ఉంటుందో ఆ షేప్ లాగా, అంటే పైన ఏమో సన్నగా ఉంటుంది. పియర్ ఫ్రూట్ చూస్తే గనక మీరు ఆ పియర్ పైన సన్నగా ఉండి కిందకు వచ్చేసరికి లావుగా ఉంటుంది. అది సాధారణంగా మనం స్త్రీలలో గమనిస్తూ ఉంటాం. సో వాళ్ళు కూడా ఒబేస్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కణాలు, క్రొవ్వుని నిల్వ చేసుకునే కణాలు ఆ ప్లేసెస్ లో ఎక్కువగా ఉండడం వలన ఆ విధంగా వాళ్ళకి పురుషులకి పొట్ట భాగంలోనూ స్త్రీలలో థైస్ పిరుదుల భాగంలో ఎక్కువగా క్రొవ్వు జమ అయిపోతూ ఉంటుంది అన్నమాట. వీటి వలన దీని నార్మల్ వర్గీకరణ ఈ మూడు రకాలు మనం చూస్తూ ఉంటాము ఎవరిదైనా సరే.
1: అయితే ఇప్పుడు ఈ బరువు అనేది ఇప్పుడు ఒక సమస్య, అంటే సమస్య అని చెప్పొచ్చు. అయితే ఈ బరువును తగ్గించడం కోసం ఎవరికి వారు బయటకు వెళ్లే పని లేకుండా తమకు తాముగా బరువును తగ్గించుకోవడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా, ఉంటే ఆ నియమాల గురించి చెప్తారు.
0: బరువు తగ్గించుకోవడం అనేది ఫస్ట్ మన సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మనం ఏ విధంగా తింటున్నాము అనేది తప్పకుండా మనకి ధ్యాస ఉండాలి అన్నమాట. ఒక రోజు ఎక్కువ తిన్నాము అని అంటే తర్వాత మనం ఎలాగ మెయింటైన్ చేస్తున్నాము అనేది చాలా ముఖ్యమైనది. అన్నిటికన్నా ముఖ్యంగా బరువు తగ్గాలి, నేను బరువు లేను, బరువు ఉన్నాను అని చెప్పేసి ఆలోచన ఉండాలి. ఒక పర్సన్ కి మనం చెప్తున్నామంటే ఆ బరువు ఉన్నారు అంటే వాళ్ళు ఒప్పుకోరు. కొంతమంది ఆ బరువు ఉన్నాము, ఎక్కువగా ఉన్నాము అని చెప్పి ఆలోచన ఉన్నప్పుడే మనం బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన లేనప్పుడు, లేదు నేను అంత బాగున్నాను అనే ఆలోచన ఉన్నప్పుడు ఎప్పటికీ తగ్గలేము. సో ఆ విధంగా బరువు ఎక్కువగా ఉండటం వల్ల వేరే అనారోగ్యాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇంట్లో మామూలుగా మనం చెక్ చేసుకుంటే గనక ఈ బరువు ఫస్ట్ మనకి వెయింగ్ స్కేల్ ఉంటే మంచిది. వెయింగ్ స్కేల్ బరువు తూచే యంత్రంలో చూసుకున్నప్పుడు మనకి వెయిట్ ని ఒక రొటీన్ గా చూసుకోవాలనే ఆశ ఆతృత కలుగుతుంది. దాని వల్ల మనం బరువు తప్పకుండా తగ్గుతాం. అయితే ఆ వెయింగ్ స్కేల్ ఉండడం వల్ల మన బరువు ఎంత, ఏంటి, ఎంత ఉండాలి అని తెలుస్తుంది. ఎంత ఉండాలి అని మనకి ఎలా తెలుస్తుంది, ఒకటి బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది. ఈ సూత్రం కనుక మరి మీరు గుర్తుంచుకుంటే అది తప్పకుండా జీవితాంతం మనం బరువుని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ లో ఏంటి అని అంటే దాన్ని చెప్తుంది, అది సూచిస్తుంది అన్నమాట మన బాడీ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి. అయితే బరువు కేజీస్ లో బరువు తీసుకోవాలి, డివైడెడ్ బై హైట్ హోల్ స్క్వేర్, అంటే మీటర్స్ లో తీసుకోవాలన్నమాట. మీటర్స్ హోల్ స్క్వేర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే 80 కేజీల బరువు ఉన్నారు అనుకుందాము ఒక పర్సన్. అయితే 80 కేజీలు డివైడెడ్ బై అతని హైట్ 160 సెంటీమీటర్స్ అనుకుందాం. అయితే ఇక్కడ మీటర్స్ లో తీసుకోవాలి కనుక ఒక పాయింట్ ముందుకు వస్తే 1.6 × 1.6 అన్నమాట. సో 1.6 × మీటర్స్ హోల్ స్క్వేర్ అనుకున్నాం కనుక 1.6 × 1.6 అని వస్తుంది. సో దాన్ని మనం క్యాల్కులేట్ చేసినప్పుడు వచ్చిన సంఖ్యనే మనం బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఏంటి అని అంటే దాన్ని తీసుకుని వెళ్లి మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పట్టి ప్రకారము మనం చెక్ చేసుకుంటే గనక మనం నార్మల్ కి వచ్చామా లేదా అండర్ వెయిటా లేకపోతే ఓవర్ వెయిటా లేదా ఒబేసా, స్థూలకాయమా లేదా ఊబకాయమా, ఇంకా అధిక బరువా అని తప్పకుండా తెలుస్తుంది.
1: అయితే ఇప్పుడు ఈ స్థూలకాయానికి ముఖ్యమైన కారణాలు ఏమున్నాయో చెప్తారా?
0: ముఖ్యమైన కారణాలు అంటే ముఖ్యంగా బాగా తినడం అన్నమాట, అదైతే తప్పకుండా ఉన్నది. కొంతమంది హార్మోన్స్ ప్రభావం వల్ల అని అంటూ ఉంటున్నారు, అది కూడా ఒక కారణమే. కానీ ముఖ్యంగా అయితే ఎక్కువగా తినడం వల్ల, రాంగ్ డైట్ తీసుకోవడం వల్ల, అంటే బింజ్ ఈటింగ్ అన్నమాట, ఏది పడితే అది తినడం, ఎప్పుడు పడితే అది తినడము, ఒక

0: కంట్రోల్ లేకపోవడము, బిట్వీన్ మీల్స్ కూడా తినడం, ఏదో ఒక్కొక్కళ్ళు కొంచెం టైం పాస్ కోసము వేరుశెనగలు ఇట్లా నోట్లో ఒక్కొక్కటి వేసుకోవడము, ఆ చిన్న చిన్నవే అనుకుంటాం కానీ చిన్న వాటితో కూడా మనకి బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఫస్ట్ ఎక్కువగా తినడం వల్ల ఈ బరువు పెరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ఏమైనా అనారోగ్యంగా లైక్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి, అసమతుల్యతకు గురి అవుతూ ఉంటుంటాయి ఈ రోజుల్లో సరిగా ఫుడ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, మంచి డైట్ తినకపోవడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉన్నాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని, వీటి వలన కొంతమందికి బరువు పెరుగుతుంది, కొంతమందికి తగ్గుతుంది. సో వాటి వలన కూడా బరువు పెరుగుతుంది. ఇంకా వాళ్ళ వంశ పారంపర్యంగా ఏమైనా వ్యాధులు ఉంటాయి కదా కూడా, అంటే అదే విధంగా కూడా అప్పుడు కూడా పెరుగుతుంది. అలాగే బాగా స్ట్రెస్ అయిపోతా ఉంటారు. కొంతమంది స్ట్రెస్ అయితే ఏమవుతుందంటే ఎక్కువగా తినేస్తా ఉంటుంటారు, కొంతమంది అసలు తినరు. సో యాంగ్జైటీ, బాగా డిప్రెషన్కి లోనైపోయి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ బాధల్లో కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది అసలు తినరు అన్నమాట. అసలు తినని వాళ్ళేమో అండర్ నరిష్డ్ అయిపోతారు, బాగా తింటున్న వాళ్ళు అది అనుకోకుండా అలాగా తింటూ ఉంటారు అన్నమాట. అది అనుకోకుండా అలా తింటున్నప్పుడు ఎక్కువగా ఓవర్ వెయిట్ అవుతుంటారు. సో ఇవి ముఖ్య కారణాలు.
1: అయితే ఇప్పుడు ఈ స్థూలకాయం గాని అధిక బరువు గాని ముఖ్యమైన కారణాలు ఏమనే దాని గురించి చెప్పినారు. మరి ఈ స్థూలకాయాన్ని తగ్గించుకోవాలంటే ఎట్లాంటి ఆహార నియమాలు పాటించాలి, ఆ వివరాలు చెప్తారా?
0: అందరికి ఫస్ట్ తెలిసింది ఏంటంటే వెయిట్ తగ్గాలి అంటే ఆయిలీ ఫుడ్స్ మానేయాలి అని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు అదే చెప్తూ ఉంటారు. కానీ అది ఒకటి తప్పకుండా తగ్గించాలి లేదా తీసివేయాలి. ముఖ్యంగా ఏంటంటే మన క్యాలరీస్ని అంటే మన శక్తిని మనం కౌంట్ చేసుకుంటూ ఉండాలి, మన క్యాలరీస్ని కౌంట్ చేసుకుంటాం. మనం ధాన్యాలు తీసుకుంటున్నామా లేదా ఎక్కువ ఫైబర్ ఫుడ్ ఉన్న ఆహారం తీసుకుంటున్నామా, ఏ విధమైన ఆహారం తీసుకుంటున్నామో అనేది ఇంపార్టెంట్. ఉదాహరణకి మనం ఏమైనా ఆహార పదార్థాలు లైక్ వీట్ అంటే రైస్ తినడం మనకి బాగా అలవాటు. రైస్ మానేస్తే గనక మంచిగా నార్మల్గా అయిపోతుంది అని స్టార్ట్ చేస్తూ ఉంటారు. రైస్ మానే టైంకి మీరు మాని మరలా స్టార్ట్ చేసినప్పుడు మరలా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగని చెప్పేసి రైస్ పూర్తిగా అదే ఎక్కువగా తినమని చెప్పి కాదు, కానీ ఒక మెజర్మెంట్ ఉంటుందన్నమాట. ఆ మెజర్మెంట్ ఇప్పుడు మీరు తినే కన్నా నెమ్మదిగా స్టార్ట్ చేయండి. తినే కన్నా ఈ రోజు తింటున్నారు, ఆ రోజు తినేదానికన్నా కనీసం ఒక మూడు ముద్దలైన తక్కువ తినటం స్టార్ట్ చేస్తే గనక తప్పకుండా మీరే ఆ డైట్ ని కంట్రోల్ చేసుకోగలరు. ఎక్కువగా ఉండే షుగర్స్ అంటే పంచదార ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు లైక్ స్వీట్స్ గానీ లేదా జ్యూసెస్ గానీ, జ్యూస్ బదులు ఒక ఫుల్ ఫ్రూట్ తినండి. ఆ ఫ్రూట్ కూడా తీయనివే ఎన్నుకుంటా ఉంటారు ఈ బరువుగా ఉండే వాళ్ళు. ఒకటి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీళ్ళు ఏంటంటే తీపిగా ఉన్న ఆ యొక్క ఫ్రూట్స్ ఫలాలనే ఎన్నుకుంటుంటారు, సపోటా. వాటి వల్ల ఏంటంటే ఎక్కువగా స్వీట్ ఉండడం వల్ల వాటి వల్ల కూడా బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కనుక ఎక్కువ ఫైబర్ గా ఉండి సిట్రస్ ఫ్రూట్స్ అంటే కొంచెం పుల్లగా ఉండే ఆ యొక్క పండ్లను తీసుకుంటే గనక మంచిది. ఇంకొకటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేవి ఉండాలి మన ఆహార పదార్థాలు. పీచు పదార్థము అని అంటే ఆకుకూరలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి వాటిల్లో. అలాగే వాటిలో ఏంటంటే ఎక్కువ పీచు పదార్థమే కాకుండా వాటికి మంచి డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. అంటే సాల్యుబుల్ అయ్యే ఫైబర్ ఉంటుంది, సాల్యుబుల్ అవ్వకుండా లోపల ఉన్న డైజెస్ట్ అవ్వని దాన్ని బయటికి ఈజీగా గెంటేసి విధంగా ఉండే పీచు పదార్థం కూడా ఉంటుంది. దానివల్ల మలబద్ధకం పోతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. వాటి వల్ల ఏంటంటే బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నమాట. షుగర్ ఫుడ్స్ తీసుకోకూడదు, అదేవిధంగా ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవాలి. వేపుళ్ళు ఇంకా ఈ స్నాక్స్ బంగాళదుంప చిప్స్ కానీ ఇంకా ఈ బజ్జీలు కానీ వడలు గారెలు ఇవన్నిటినీ పూరీలు ఇవన్నిటినీ తగ్గించుకోవడం అంటే పూర్తిగా ఆపేస్తే మంచిది. తర్వాత ఎప్పుడైనా ఒక రెండు మూడు నెలలకి ఒక్కసారి మీకు తినాలనిపిస్తే అప్పుడు తినడానికి ట్రై చేయొచ్చు. కానీ ఫస్ట్ ఒక నెలకి 5 కిలోస్ అట్లాగా తగ్గడానికి మీరు టార్గెట్ పెట్టుకుంటే గనక, రోజు వెయిట్ చెక్ చేసుకుంటూ ఒక పుస్తకం మెయింటైన్ చేసుకుని రాసుకుంటే గనక తప్పకుండా మనకు కావాల్సిన బరువుని మనం అచీవ్ చేసుకుంటాం అన్నమాట. వీటితో పాటు వ్యాయామం తప్పకుండా చేయడం అనేది ముఖ్యమైనది.
1: చాలా సంతోషం ప్రియా సుగంధి గారు. ముఖ్యంగా ఈ స్థూలకాయం ఊబకాయం కారణాలని చెబుతూనే ఈ స్థూలకాయాన్ని తగ్గించుకోవడం కోసం ఏ రకమైన ఆహార నియమాలు పాటించాలనే దాని గురించి సవివరంగా తెలియజేశారు. సరే, ఎవరో చెప్పారు మనం పాటిద్దాం అనకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ ద్వారా ఈ నియమాలను పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా ఈ స్థూలకాయ సమస్య బారిన పడకుండా తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని చక్కని

0: విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం.
2: ఇంతవరకు తిండితో మనం శీర్షికన అధిక బరువు తగ్గించుకోవడానికి తీసుకోవలసిన ఆహార జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో కే లెనిన్ పెట్టిన ముచ్చటను విన్నారు.
3: కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
5: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
6: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
7: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
2: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మనసులోని భావాలను గుండెకు హత్తుకునేలా అందంగా చెప్పబడేవి కవితలు. ఇప్పుడు విందాం కవిత శీర్షికన కొండా సాయి ప్రియ స్వీయ కవితలు.
8: మొదటి కవిత, కవితా శీర్షిక ఎవరికి తెలుసు. నిన్న చిగురించని నేల నేడు వృద్ధిలోకి రావచ్చు. చినుకుల సడి తగిలి సారమై సిరివెలుగులు కురిపించవచ్చు. రాటుదేలిన బండరాయి ఉలిదెబ్బల నోర్చుకొని ఆకార ఉనికిని పుంచుకొని మరో మలుపుకి సిద్ధమై వెలుగవచ్చు. తడియారని కన్నులు విసిగిస్తున్నాయనుకోకు. తరుముతున్న సమస్యలు ప్రశ్నిస్తున్నాయని, కారుకూతలు చెవులలో మేలమై మోగుతున్నాయని. నిలకడలేని ఆలోచన నీడలా మారిందనుకోకు. చీకటిని దాటుకుని వేకువ వికాసం మబ్బుల నీడని తన్నుతూ వెలిగే అరుణోదయం నీకు ప్రేరణ కావాలి. చీకటిని దాటిన వెలుగు గెలుపు మదిలో నిలుపుకోవాలి. రాలే చుక్కల వెనుక దాగిన బాధని బరువనుకోకు. నేడు నీది కానంత మాత్రాన రేపు కాదంటుందా నిన్ను? శ్రమలోని గంధాన్ని దిద్దుకో. సవాళ్ల యుద్ధంని తరిమేశై. కష్టే ఫలి అనే మాటలో అంతరార్థం ఎంతో కదా. రేపటి గెలుపుగుర్రం నీవే అవ్వచ్చు. పడిన చోటే వెతుకుతున్నట్టు అడుగులను కదపవచ్చు. విజేతగా వర్ధిల్లకపోయినా నిన్ను నువ్వు గెలిస్తే చాలులే. అదే రాయని విజయం అవ్వచ్చేమో. అందరి మదిలో చెరగని సమాధానమై నిలవచ్చేమో. బహుశా ఎవరికి తెలుసు.
9: మరో కవిత, కవితా శీర్షిక బతుకు దీపం. బతుకు గమనమంతా నాలో ఇమిడినా ఇంకా చెరగని వ్యత్యాస పాఠాలు నవనూతనమై మెరుస్తున్నాయి. నేను మాత్రం ఇంకా లెక్కల చిత్రాన్నే. అంగడిబేరాల ఆటబొమ్మనే. అసమానతల నడుమ శిలనే. నిశబ్దపు చెరలో బందీనే. కాలం ఒడిలో నిమిషం నిలబడదు. నా అస్తిత్వమే ఆడతనమై వెలగకపోతే, నాలో మరో ఊపిరిని ఇంకించుకోకుంటే. ఏది మనుగడ ఏది గమనం. నలుసులోనే నిర్ణయాల గీతలు దిద్దే గనులున్నారు. సానుభూతి పాఠాలు చదివేవారున్నారు. ఈడుతో పాటే ఆంక్షలను జతకట్టించే కానరాని సిద్ధాంతకర్తలున్నారు. సృష్టి జీవమంతా నాలో ఒదిగినా నేనింకా అందరి చూపుల్లో ఆడపిల్లనే. వారసత్వపు శిఖరాన్ని మోయనంత మాత్రాన కానిదాన్నవుతానా? పేరు మారినంత మాత్రాన నేను నేనవ్వనా. నేను భారాన్ని కాదు గమనాన్ని. నేను యంత్రాన్ని కాను. సృష్టి

0: జీవికని, చీకటిలో నన్ను చిదిమేయకండి, భారమని ఎత్తిపొడవకండి, లెక్కల సారంలో నన్ను ఒదిగించకండి, నన్ను పుట్టనివ్వండి, నన్ను ఎదగనివ్వండి. రేపటి బతుకుదీపాన్ని నేనే, రేపటి బతుకుదీపాన్ని నేనే. మరో కవిత, కవితా శీర్షిక కాలంతో. కాలంతో కదిలే కొద్దీ జ్ఞాపకాల గుణపాఠాలు కొన్ని, ప్రశ్నల నిట్టూర్పులు కొన్ని, ఆలోచనల అలజడులు కొన్ని, ఖరీదులేని మాటల పుటలు కొన్ని. శూన్యంలో నిలబడితే తెలుస్తుంది రోజుని దాటడం ఎంత కష్టమో, రోజుని దాటడం ఎంత కష్టమో. నిమిషాలను సంధించుకుంటూ సాగిపోతుంటే తెలుస్తుంది ఎన్ని రాయని పుస్తకాలను మోసుకెళ్లాలని. తెరిచి చదివేదాకే కదా పుస్తకం బరువు, చదివింది ఇంకించుకునేవరకే కదా. ఎన్ని ప్రయాసలైనా ప్రశ్నలైనా ఒడిసిపట్టిన జ్ఞాపకాలతో కదిలితే ఎవరి దారి వారిదే. దారిలో అజమాయిషీల లెక్కలు ఎక్కువే, దారిని తప్పించే పిట్టకథలు తగలడం మామూలే. నిర్దేశింపులు నిర్ణయాల తెరలు అడ్డు తగిలి కదిలే నిన్ను నిశ్శబ్దం చెరలో ఇరికించి చుట్టూ చేరి పద్మవ్యూహపు పరీక్షలు పెడతాయి. ఎప్పటివరకంటే సహనం వీడనంతదాకా, మౌనంతో కాలం గడిపినంతదాకా. తిరగబడి యుద్ధమే చేయనక్కర్లే. అస్త్రశస్త్రాలు సంధించే పనిలే. నింపుకోవాల్సింది ఒక్కటే విశ్వాసబీజం. నీ బతుకు పుస్తకం నీదే. ఏం రాస్తావనే కన్నా ఎలా బదులిస్తావన్నదే నీ విజయ సంకేతం. బదులెంత స్వచ్ఛంగా ఉండాలంటే చెరగని పుస్తకంలా, నశించని జీవాక్షరంలా, తెరిచినా మూసినా నీ ఉనికి వెలిగేంతగా. మరో కవిత, కవితా శీర్షిక ఉదయం. వేకువంతా నీనవ్వులకే అనుకుంటే పొరపాటే సుమా. నిషిని తరిమేసినంత సులువుగా అంతరంగ ప్రశ్నలని చెరుపుతుందా? చీకటి గాయాలను తుడిచేస్తుందా? జ్ఞాపకాల నీడని దాటిస్తుందా? కనబడని వినబడని ఘర్షణ విని చెలించి కాసేపు నీ వంక చూస్తుందా? ముసుగుని మరిపించి మనిషిగా నిలబెడుతుందా? ఇక్కడంతా నాటకమే, తెర ముందు వెనక అంతా బూటకమే. అది వికసిస్తుంది. వేకువ పొద్దును చీల్చుకొని కిరణాల తెరని అల్లుకొని మబ్బుల్ని ఎగదన్నుతూ ఎదుగుతానని మురిసిపోతుంది. దాని వేషం తెరముందే. తీరా పొద్దు మునిగాక తల్లి కడుపులోకి జారుతూ మబ్బుల్ని ముద్దాడుతుంది. అది అనివార్యం సుమా. రాజీ పడనిదే రేపు లేదని తెలుసుకుందది. అందుకే గెలుస్తుంది తెరమీద విజేతగా. మన వేషమంతా కనబడని ముసుగుతో, కనిపించే తెరతో, చిక్కీ చిక్కని బతుకుముడుల జతతో పొద్దుని దాటుతూ ఆగని గడియారంతో ఎన్ని నిట్టూర్పులో ఎన్ని వ్యధలో. రోజేమీ లెక్కలపట్టీ కాదుగా. నచ్చింది ప్లస్ చేసి, నచ్చనిది తీసేసి, సరిచేసి కుదించుకోనీకి రాజీపడక తప్పదు. ఎన్ని వేషాలు కట్టినా మనిషి వేషం మరిచిపోయినప్పుడే అసలు సమస్య. గమనమంటే నాటకమనుకుంటే అంతా నటనే, జీవించడమనుకుంటే అంతా జీవమే. అన్నింటి సారం జీవించడమే. ఏదో ఉదయం కొత్తగా ఉదయిస్తుందిలే. నీ లెక్కలన్నీ సరిచేసి సరికొత్తగా వెలిగేందుకు రేపటి ఉదయకిరణం అయ్యేందుకు. మరో కవిత, కవితా శీర్షిక అంతర్ముఖం. కనబడని నీడల నాలో ఒదిగింది, నన్నుగా చూసే ప్రతిబింబమది. ఊహల మేడలలో వాస్తవాల పలకరింపులలో చిక్కినవి కొన్ని చిక్కనివి కొన్ని అన్నీ నింపుకున్న పుస్తకమది. దానికి అక్షరాలు నావే, సరిదిద్దింపులూ నావే. పాఠకుడినీ నేనే, సాక్షాన్నీ నేనే. కనులు మాట్లాడుతాయని, కనులు మాట్లాడుతాయని మౌనం కొత్త భాషని అల్లుకుంటుందని విన్నాను. కాని ఈ అంతర్ముఖంలో ఇవన్నీ పాత్రలే. ఈ అంతర్ముఖంలో ఇవన్నీ పాత్రలే. భావాల మజిలీకి చిరునామాలు, భావాల మజిలీకి చిరునామాలు. ప్రయాణం అంత సులువ. అడుగులు కదుపుతూ, అడుగులు కదుపుతూ ఎన్ని ఘర్షణలని ఒదిగించుకోలేదు. చెప్పేవి కొన్ని, చెప్పలేనివి కొన్ని. ఆత్మగౌరవపు వేదికలు కొన్ని, అవహేళనల గుర్తులు కొన్ని. నిరాశావాదం చిగురించిన క్షణాలు కొన్ని. చిక్కని సమాధానాల వెతుకులాటలో, చిక్కని సమాధానాల వెతుకులాటలో ఎన్ని యుద్ధాలో. ఎన్నని రాస్తుంటే, ఎన్నని రాస్తుంటే. నిఘంటువు అగునేమో బహుశా, నిఘంటువు అగునేమో బహుశా. వాస్తవంలో కన్నా అక్కడే బాగుంది. ఏ ముసుగులేని నిజాల్ని దాచుకుంది కదా. నన్ను నాకే కొత్తగా చూపిస్తూ రంగుల కలలో నేను సూత్రధారినే. రంగుల కలలో నేను సూత్రధారిణి. పాత్రకి దగ్గ, ప్రాయానికి దగ్గ రంగునద్దుకొని జీవిస్తున్నట్టు నటించడం అంత సులువు కాదు. అయినా ప్రతిరేయి నిశబ్దంలో నా అంతర్ముఖ తలుపులని తడుతుంటా. ప్రతిరేయి నిశబ్దంలో నా అంతర్ముఖ తలుపులని తడుతుంటా. స్వేచ్ఛగా విహరిస్తా. అక్కడ కొన్ని అక్షరాలని అల్లుకుంటూ, అక్కడ కొన్ని అక్షరాలని అల్లుకుంటూ అవి రేపటికి నిజమవ్వాలని, అవి రేపటికి నిజమవ్వాలని, నా అంతర్ముఖపు సాక్షాలవ్వాలని, నా అంతర్ముఖపు సాక్షాలవ్వాలని.
1: ఇంతవరకు కవిత శీర్షికన కొండా సాయిప్రియ స్వీయ కవితలు విన్నారు. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సు నిండా శ్రోతలు, అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొండా కోణల్లో అక్షర ప్రభాతం. కవి, రచయిత, విశ్రాంత భాషోపాధ్యాయుడు బొందుడి పురుషోత్తమరావు ప్రసంగం మొదటి భాగం.

ఒకనాటి శుభోదయం. ఆనాడు తేదీ 11/7/2000 ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ బస్ రూట్, గుడిహత్నూర్ ఆసిఫాబాద్. ఆ రూట్లో వరుసగా తోషం, ధనోరా, పులిమడుగు, ఇంద్రవెల్లి, షాంపూర్, ఉట్నూర్, హస్నాపూర్, జైనూర్ బస్సు స్టేజీలు ఉన్నాయి. జైనూర్ తర్వాత జామునీ. ఏ బస్ అయినా ఆ రూటులో నిండు గర్భిణీలా నిలబడ్డా కూర్చున్న గిరిజన ప్రయాణికులు, వారి ప్రాంతాలలో స్థిరపడిన షాహుకార్లు, మార్వాడీలు మొదలైన వారితోనూ, చిన్న చిన్న పిల్లలు, ముళ్లెలతో మహిళలు, రకరకాల డబ్బాలు, వ్యవసాయం కోసం ఉపయోగించే యూరియా, డిఏపి బస్తాలు వేసుకుని, రకరకాల భాషాజీవులైన పురుషులు, మరాఠీ, మథుర, బంజారా, గోండి, కొలామి, హిందీ, ఉర్దూ, వీటితో పాటు పర్దాన్ వంటి భాషా ముక్కలు వినిపిస్తూ ఉంటాయి వారి నోర్లు. విపరీతమైన రద్దీలో ఊపిరాడక డ్రైవర్ స్టీరింగ్ని తన యావచ్ఛక్తితో పూర్తిగా కుడికి మళ్లీ ఎడమకి దైవంపై భారం ఉంచి యమస్పీడుగా తిప్పుతూ ఉంటాడు ఎన్నో మార్లు. ఆ సింగిల్ రోడ్డులో

ఆయా సందర్భాలలో నిలబడ్డ ప్రయాణికులు, కూర్చున్న ప్రయాణికులపై పడడం మామూలే. వాళ్ల తిట్లు తినడమూ మామూలే. జైనూర్ స్టేజీ వచ్చిందని బస్సు కిటికీల్లోంచి వాటర్ వాటర్ అంటూ, మక్కెన్నులు మక్కెన్నులు అంటూ, మక్కెన్నులను ఒక రూపాయి రెండు రూపాయలు అంటూ కుర్రవాళ్లు అమ్మేవాళ్లు అరుపులతో ఎలర్ట్ చేస్తున్నారు లోపల బస్సులో కూర్చున్న ప్రయాణికుల్ని. నేను దిగాల్సింది నెక్స్ట్ స్టేజీ జామ్నీలో. ఆ లోపల తోసుకొస్తున్న ప్రయాణికులు ముందుకు దూసుకొస్తున్నారు. జామ్ని అచ్చింది, దిగుండ్రి జర ఆపుకోయన్నా అన్నాడు ఏకకాలంలో ప్రయాణికులతోనూ డ్రైవర్తోనూ కండక్టర్. గట్టిగా ఒక్క కుదుపుతో బస్సు కీచుమని చప్పుడు చేస్తూ ఆగింది. శంకకు తగిలించిన రెగ్జిన్ బ్యాగుతో అందర్నీ తప్పుకుంటూ బస్సు దిగాను జామ్ని స్టేజ్లో. ఆ గ్రామం మధ్యలోంచి మట్టి రోడ్డు ఒకటి గుట్టల వైపు వెళుతుంది. సహ్యాద్రి పర్వతాల వరుసల్లో ఎత్తైన కొండలు ఆకాశానికి తగులుతోన్న భ్రాంతి కలుగుతోంది. ఆ మట్టి రోడ్డులో నడుస్తూ ఆలోచిస్తూ ఉన్నాను. ఈ లోపల నల్లని మేఘాలు దట్టంగా ఆకాశాన్ని పరుచుకున్నాయి. చిరు చిరు చినుకులు మొదలయ్యాయి. మేఘాల రంగు, దూరంగా కనిపిస్తున్న కొండల రంగు ఒకేలా కనిపిస్తోంది. చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. వర్షానికి తోడు విపరీతంగా గాలి వీస్తోంది. బ్యాగులో ముందు చూపుతో ఉంచుకున్న గొడుగు తీసి పట్టుకున్నా నాకు నమ్మకం లేదు క్రమంగా కుండపోతగా మారిన వర్షధారల్ని అది ఆపుతుందని. వానకు తోడుగా భీకరంగా వీస్తున్న గాలి హోరుమని మూత పెడుతుంది. ఎక్కడికి ఈ నా పయనం? ఎటువైపు వెడుతున్నాను నేను? నా గమ్యాన్ని ఈరోజు చేరగలనా? ఎందుకు నాకీ విచిత్రమైన కోరికే, ఆశయం? అంతవరకు రోడ్డు పక్కన ఒక జాతీయ రహదారిపై ఉన్న డినోటిఫైడ్ గ్రామంలో అభివృద్ధి చెందిన హైస్కూల్లో బోధన చేసిన నాకు ఏ సౌకర్యాలు లేని గుట్టలపై నాగరిక ప్రపంచానికి దూరంగా ఉన్న గిరిజన గ్రామాలలో పనిచేయాలనే తీవ్రమైన కాంక్ష నన్ను చాలా కాలం ఇలా ఎందుకు తొలుస్తోంది? వాళ్ల అమాయకత నుండి ఆప్యాయత నుండి ఏం నేర్చుకోగలం? పురాతనమైన వారి సంస్కృతిలోని ఔన్నత్యం ఏమిటి? ఎంత తెలిసి ఉన్నా వారి మధ్య నివసించే నాగరికులను వారు ప్రస్తుతం ఎలా ఆదరిస్తున్నారు? ఇలా చాలా విశేషాలను దృష్టిలో పెట్టుకుని వారి సంస్కృతిలో సమానత్వం, పరస్పర సహకారం వంటి వాటిని ప్రత్యక్షంగా చూడొచ్చని కౌన్సిలింగ్లో కూడా ఖాతిగూడ అంటే బాబ్జీపేట్ అని కూడా దాన్ని అంటారు ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా ప్రమోషన్ తీసుకుని ఇష్టపూర్వకంగానే రిస్క్ను ఎంజాయ్ చేస్తూ ఏమైనా మనవంతు పని చేద్దామని దృఢ నిర్ణయం తీసుకుని ఈ ప్రాంతాలకు చేరాను. 1994లో అనుకుంటా ఖాతిగూడ బాబ్జీపేట్ గూడాలలో తాగే నీరు కలుషితంగా మారి డయేరియా కారణంగా 24 మంది స్త్రీ పురుషులు గోండువారు 2 రోజుల్లో చనిపోయారని పేపర్లలో చదివినట్లు జ్ఞాపకం. గూడాలలో మిగతా వాళ్లంతా బెంబేలెత్తి చుట్టుపక్కల నుండి వచ్చి ప్రస్తుతం ఖాతిగూడలో స్థిరపడ్డారు. అటువంటి చోటే మనం పనిచేయాలి. రోడ్లు విద్యుచ్చక్తి కూడా లేని ఆ ఎమర్జెన్సీ సమయంలో వైద్యులు ఒక వారం పాటు మెడికల్ క్యాంపులు నిర్వహించడానికి నానా ఇబ్బందులు పడ్డారు. చివరికి గెలిచారు. బతికున్న వాళ్ల ప్రాణాలైతే కాపాడగలిగారు. వర్షం దట్టంగా ముసురుకుంది. చాలాసార్లు తట్టుకోలేని గాలి ప్రభావంతో గొడుగు డొప్పలా మారడం, మళ్లీ సరిచేయడం జరుగుతూనే ఉంది. దగ్గర్లో ఆ దారి మీదే ఏదో ఎడ్లబండి నడుస్తున్న చప్పుడు మసక మసక వెలుగులు మెల్లిగా వెడుతూ వినిపిస్తోంది. ఈ లోపల బండి ఆపిన కుర్రాడు దాదాపు 13-14 సంవత్సరాలుంటాయి. మీకోసమే ఆపిన సార్, నడుచుకుంటస్తే మీ బట్టలు నానిపోతాయి. మీ బస్తా ఈడ పెట్టుకుని మీ గీ గోనసంచి మీద కూసుండ్రి. దేశ్పాండే అడవిన వల జ్ఞాపకం వచ్చింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? చిన్న బుట్టి దుకాణం. మా నాయన అంగడికి పోతే మా అమ్మ నడుపుతుంది, నేను వ్యవసాయం చూసుకుంటా. విశ్వనాథ్ తాపీగా కథలా చెప్తున్నాడు. మీ సొంతమేనా అని అడిగాను. కాదు, తహసీల్కు పట్టుకున్నాం 3 బిగాలు. మాట్లాడే లోపల మేటిగూడ చేరింది బండి. వర్షమూ తగ్గింది. అక్కడ బండిని ఆపుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు విశ్వనాథ్. వాళ్ల అమ్మా నాన్నలకు పరిచయం చేశాడు. మంచినీళ్ళిచ్చేందుకు వాళ్ల అమ్మాయిలు వచ్చి గ్లాస్ అందించారు. ఇది మీ ఇల్లే అనుకోన్రి, ఛాయదాగిపోన్రి. మంచి చిక్కటి పాలు సార్, 5-6 ఆవులున్నాయి మాకు. మీరు ఖాతిగూడ చేరేసరికి చీకటి పడుతుంది. గా గుట్టల బొగడ మీద కనిపిస్తున్న చూడుండ్రి ఓ గది.

0: అంతే ఖాతి కూడా. 4 కోసులు నడిచినరు, ఇంకో 10 కోసులు నడవాలి. విశ్వనాథ్ కళ్లల్లో ఏదో తృప్తితో కూడిన కాంతి. మామిడి చెట్టు మీద గూట్లో కొత్త వాళ్లెవరో వచ్చినట్టు కాకి అరుపులు, కాకి పిల్లల అరుపులు వినిపిస్తున్నాయి కావు కావుమంటూ. అని మా షావుకార్ల పైసలున్నోళ్ళనేగా అంటారు. మా తల్లిగారోళ్ళు ఉన్నోళ్లే. మా చుట్టాలై పెద్ద పెద్ద దుకాణాలున్నాయి ఆదిలాబాద్ల. మా ఇంటాయనను నౌకరి చేపించుకుని జీతం ఇచ్చేతందుకు వెనక ముందు చేసినారు అన్నదమ్ములు. మాకిద్దరు ఆడపిల్లలు పనిమంతురాన్లే. మా బతుకులెప్పుడు గిట్లనే ఉంటే పెళ్లిలేం చేస్తాం అన్నదాన్ని. ఈ లోపల 1 సంవత్సరం ఎడమ వయస్సుతో ఉన్న పరికిణీలు వేసుకున్న 2 ఆడపిల్లలు సరస్వతి లక్ష్మి అని పిలవగానే సిగ్గుపడుతూ వచ్చారు. స్టీల్ గ్లాసులో మంచినీళ్లు, చిన్న మరో గ్లాసుతో ఛాయ్, చెరొకటి తీసుకొచ్చారు. ఇంటి పనిని చేయడంలో సిద్ధహస్తులని తెలుస్తోంది వారి బాలకం చూస్తే. ఇంటి పరిశుభ్రత కూడా చాలా బాగుంది. ఈ లోపల గిరిజనుల పిల్లలు కొందరు డబ్బాలతో ధాన్యం గింజలు, చేతితో పత్తిని తీసుకొచ్చి అమ్మకానికి పెట్టి ఛాయ్ పత్తి, చక్కరి, సబ్బులు, మంచినూనె వంటి వస్తువులు ఇమ్మని తీసుకెళ్లారు. మాకు అనుకోకుండా భోజనానికి అతిథి దొరికిండు. కొద్దిసేపైతే వేడివేడి వంట దిగుతుంది. భోంచేసి పొంది సారు. ఈ లోపల అచ్చం వ్యవసాయదారుల్లా బనీన్పై ధోవతితో వచ్చిన షావుకార్ని గుర్తుపట్టాను. రామ్ రామ్ సార్, రామ్ రామ్ అని భయము గౌరవము మిళితమైన స్వరంతో పలికి ఇంట్లోకి నడిచాడు. నీరెండ కాస్తోంది. చెట్టు కింద నులక మంచం వేయించుకునే రెక్కలు టపటపా అల్లాడిస్తున్న కాకి పిల్లల్ని చూశాను. పెద్ద కొడుకు వాంకిడిలో దుకాణం పెట్టిస్తే ఒక బంజారా స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. చుట్టాల దృష్టిలో తమను తలవంపులు చేశాడు అని కళ్లనీళ్లు పెట్టుకున్నారు దంపతులు. ఓదార్చి ధైర్యం చెప్పాను. వాళ్లెక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకోండి, అంతకంటే ఏం చేయగలం అని అన్నాను. అలా పరిచయమైన ఆ కుటుంబం ఆ అటవీ దారి వెంట నాకొక ఆప్త కుటుంబమైంది. అవసరంతో నిమిత్తం లేకుండా నాకు వచ్చి పోయేటప్పుడు అదొక విశ్రాంతి స్థానమైంది. అలా అలా మేటిగూడ, అల్లిగూడ, చౌపన్ గూడ, పుల్లార, పంగడి, చిన్నధోబ, పెద్దధోబ, ఖాతిగూడ, బాబ్జీపేట్, ఇది మా రూటు.
1: ఇంతవరకు కొండా కోణాల్లో అక్షర ప్రభాతం, కవి రచయిత విశ్రాంత భాషోపాధ్యాయుడు బొందిడి పురుషోత్తమరావు ప్రసంగం మొదటి భాగం విన్నారు. ఇంతటితో ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బొడగం మధుబాబు సంభాషణలు, 19వ భాగంలో రైటింగ్ స్కిల్ గురించి మొదటి సంభాషణ, ఇంకా ముచ్చట శీర్షికన తెలంగాణ కవిత్వం సమకాలీనత గురించి కవి రచయిత సాహిత్య విమర్శకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డితో డాక్టర్ ఉదారి నారాయణ పెట్టిన ముచ్చట వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: निर्वाचन आयोग ने तृणमूल कांग्रेस का नाम और चुनाव चिन्ह निलंबित किया. दोनों गुटों को पश्चिम बंगाल उपचुनाव के लिए नया नाम और चिन्ह चुनने को कहा. विदेशी अंशदान विनियमन संशोधन विधेयक पर संयुक्त संसदीय समिति की पहली बैठक आज नई दिल्ली में होगी. राष्ट्रीय परीक्षा एजेंसी ने अंग्रेजी, वाणिज्य और समाजशास्त्र विषयों के लिए UGC नेट जून 2026 परीक्षा की अंतिम उत्तर कुंजी जारी की. बिहार, उड़ीसा, उप हिमालय, पश्चिम बंगाल, सिक्किम, केरलम और राजस्थान में आज मूसलाधार बारिश की आशंका. टाटा सन्स ने एन चंद्रशेखरन को अगले 5 साल के लिए पुनः कार्यकारी अध्यक्ष नियुक्त किया. टाटा ट्रस्ट ने इसे अवैध बताया. और भारतीय पुरुष क्रिकेट टीम ने तीसरे T20 मैच में अफगानिस्तान को 127 रन से हराकर श्रृंखला 3-0 से अपने नाम की. अब समाचार विस्तार से. निर्वाचन आयोग ने पश्चिम बंगाल में विधानसभा उपचुनावों में ऑल इंडिया तृणमूल कांग्रेस के नाम और उसके आरक्षित फूल और घास चुनाव चिन्ह के इस्तेमाल पर अंतरिम रोक लगा दी है.
3: निर्वाचन आयोग ने कल जारी अंतरिम आदेश में कहा है कि ममता बनर्जी के नेतृत्व वाला गुट और अरूप राय के नेतृत्व वाला गुट दोनों ही ऑल इंडिया तृणमूल कांग्रेस नाम और पार्टी के आरक्षित फूल और घास चुनाव का चिन्ह इस्तेमाल नहीं कर सकेंगे. दोनों गुटों को आगामी उपचुनाव अलग अलग नामों और निर्वाचन आयोग की ओर से आवंटित चुनाव चिन्हों पर लड़ना होगा. यह व्यवस्था विवाद के

0: Ratify the Passport Amendments Rules 2026, amending the Passport Rules 1980. The amendment provides that an ordinary passport with 36 pages issued to a child under 15 years of age will be valid for 5 years or until they turn 18 years of age, whichever is earlier. Hindustan Aeronautics Limited will hand over light combat aircraft, Tejas final operational clearance twin-seater trainers and HTT 40 basic trainer aircraft to the Indian Air Force in Bengaluru today. It will also hand over Dhruv next generation helicopters to Pawan Hans Limited, a public sector undertaking. The ceremony will be attended by Defence Minister Rajnath Singh and Minister of Civil Aviation Ram Mohan Naidu. The Defence Ministry said that induction of these platforms is another step towards strengthening the indigenous capabilities and reducing dependence on foreign sources. Chief of Army Staff General Dhiraj Seth visited Russian Land Forces headquarters as part of his three-day official visit to Russia. The interaction focused on deepening military cooperation and expanding training engagements. They also focused on strengthening capability development between the two armies. The Defense Ministry said the visit reflects the importance attached by both the countries to sustained military diplomacy and army-to-army engagement. The Trump administration has approved visas for top Iranian officials, including the president and foreign minister, to attend next week's UN General Assembly high-level meeting in New York, even as the two countries are locked in a stalemated war. A report.
1: The State Department said that it has approved visas for Iran's core delegation along with essential staffers to participate in the UN meetings. The core delegation include President Masoud Pezeshkian and Foreign Minister Abbas Araghchi. The move is unusual due to the more than 6 month long conflict between Iran and the United States and no sign that agreement to reopen the Strait of Hormuz. It also comes as Iranian-backed Houthi rebels in Yemen have step-up attacks on Saudi infrastructure and shipping in the Red Sea, another major maritime route in the region where impediments have helped drive a surge in global oil prices. Vishal Kumar for Akashvani News, Delhi.
0: Russia and China vetoed a United Nations resolution that would have authorized UN experts to keep monitoring sanctions that were reimposed against Iran last year over its nuclear program. The UN Security Council sanctions are still in effect, which freeze Iran's assets abroad, halt arms deals with Tehran, and penalize any development of Iran's ballistic missile program, among other measures. Three civilians were killed by Pakistani forces in Balochistan. A leading human rights organization revealed that three dead bodies were found dumped in the Kuldan area of Danuk in Gwadar district. This latest incident comes against the backdrop of a growing wave of extrajudicial killings and enforced disappearances across the province. PANC, the Human Rights Department of the Baluch National Movement, said the deceased had previously been forcibly disappeared by Pakistani security forces. PANC accused the Pakistani security forces of carrying out their enforced disappearance, unlawful detention, and subsequent killing. It also urged the United Nations and other international human rights mechanisms to intervene urgently, press Pakistan to end enforced disappearances and extrajudicial killings in Balochistan and ensure accountability for those responsible. India Meteorological Department IMD has forecast heavy rainfall in Bihar, Odisha, Sub-Himalayan West Bengal, Sikkim, Kerala and Rajasthan today. Met Department has predicted thunderstorms accompanied by lightning and gusty winds in Uttarakhand, Andhra Pradesh, Chhattisgarh, Gujarat, Madhya Pradesh, Konkan, Goa, Karnataka and Lakshadweep today. Similar weather conditions are expected over Tamil Nadu, Puducherry, Karaikal, Kerala, Mahe, parts of Northeast India and Andaman Nicobar Islands during the next 2 days, where the agency has forecast a partly cloudy sky in the national capital today. The India Meteorological Department has forecast rain and thundershower activity at several places over Odisha today. Heavy rainfall is likely at isolated places, while thunderstorms accompanied by lightning and gusty winds are also expected in some areas. The weather is likely to remain unsettled over the state during the next few days. In Kerala, isolated heavy rain is expected in many districts, while the average daytime temperature is rising across the state. Yellow alert, warning of isolated heavy rainfall, has been declared in Pathanamthitta and Idukki districts. In men's cricket, India crushed Afghanistan by 127 runs in the third T20I to complete a 3-0 series sweep in New Delhi last night. Put into bat, India posted 221 runs for the loss of 7 wickets in the stipulated 20 overs. In reply, Afghanistan were bowled out for 94 in 14.1 overs. Earlier, Afghanistan won the toss and opted to bowl. And now, for a look at today's newspapers, it's over to Nina Arakal.
2: Thank you, Pramod. Mostly all newspapers have headlined the unprecedented revolt at Tata Sons. The Indian Express headlines, battle rages, Tata Sons board clears 5 more years for Chandra Noel objects. While the Tribune headlines, no Tata to Chandra as board clears 5-year extension, Noel calls it invalid. The Asian Age headlines, Tata Sons okays fresh 5-year term for Chandrasekharan. Ready, reliable, Modi pitches India for global chip making headlines, the Indian Express, while the Tribune says Modi pitches India as semicon powerhouse. The Times of India headlines, US clears bill to slap levies on countries buying Russian fuel, even as the Hindu headlines Russian sanctions bill, India faces tariff threat. And finally, a story in the Tribune says that buying prescription medicines from a medical store could soon be recorded on CCTV, with the footage to be kept for at least 3 months. And with that, it's back to you, Pramod.
0: Thank you, Dina. And now, before we end the bulletin, the headlines once again. Election Commission freezes Trinamool Congress's name and symbol, asks rival factions to pick new ones for West Bengal by polls. Joint Parliamentary Committee on Foreign Contribution Regulation Amendment Bill to hold its first meeting in New Delhi today. NTA releases final answer keys of UGC NET June 2026 exam for English, Commerce and Sociology. IMD forecasts heavy rainfall in Bihar, Odisha, Sub-Himalayan West Bengal, Sikkim, Kerala and Rajasthan today. And in men's cricket, India crush Afghanistan by 127 runs in third T20 international to win the series 3-0. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8:30 ఇప్పుడు వినండి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కళ్యాణి లక్ష్మీనారాయణ గారి వీణావాద్యం మృదంగ సహకారం
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా
5: బాస రుచులు తెలుగు వచన రచనల నుండి ఏర్చికూర్చిన కండికలను వినిపించే చక్కటి కార్యక్రమం బాస రుచులు. మరి ఇయాల్టి బాస రుచులు కార్యక్రమంలో ఇందాం ప్రముఖ రచయిత గురజాడ అప్పారావు వచన రచనల నుండి ఓ కండిక చదివి వినిపిస్తారు సామల రాజవర్ధన్.
6: గురజాడ అప్పారావు గారు ఆధునిక కవితకు రూపం ఇచ్చిన వైతాళికుడు. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు రాసిన కథానికా రచయిత గురజాడ అప్పారావు. ముత్యాల సరాలు అనే కొత్త ఛందస్సును కూర్చుకొని కవితలు రాసినారు. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం బహుళ ప్రచారం పొందింది. గురజాడ సంఘ సంస్కర్త, మానవతావాది, ప్రేమే మతమని బోధించినవాడు, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటిన కవి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటినాడు. దేశమును ప్రేమించుమన్నా, మంచి ఎన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్ అని దేశభక్తిని ప్రేరేపించినవారు. వ్యవహారిక భాషోద్యమంలో గిడుగు రామ్మూర్తి పంతులు గారికి కుడి భుజంగా నిలిచి ఉద్యమించినారు. గురజాడ అప్పారావు రచనల్లో సారళ్యం, సూటిదనం ఉంటుంది. హాస్యాన్ని, కరుణరసాన్ని ఒకే రీతిలో పండించడంలో అద్వితీయులు. సామాజిక పరిశీలన, సంస్కరణ వారి ముఖ్య లక్షణాలు. ఈ నేపథ్యంలో రాయబడిందే కన్యాశుల్కం నాటకం. బాల్య వివాహాలను నిరసిస్తూ రాసింది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ఈ కవిత గురజాడ అప్పారావు గారు సృష్టించిన ముత్యాల సరాలు ఛందస్సులో సాగుతుంది. మేలిమి బంగారు మెలతల్లారా, కలువల కన్నుల కన్నెల్లారా, తల్లులగన్న పిల్లల్లారా, విన్నారమ్మా ఈ కథను. ఆటల పాటల పేటికలారా, కమ్మని మాటల కొమ్మల్లారా, అమ్మలగన్న అమ్మల్లారా, వినరమ్మా మీరీ కథను అంటూ సాగే పూర్ణమ్మ కథ కరుణ రసాత్మకమైనది. కొండల నడుమ కోనొకటున్నది, కోనకు నడుమ కొలనొకటున్నది, కొలని గట్టున కోవెల లోపల వెలసెను బంగరు దుర్గమ్మ, పూజారింటను పుట్టెను చిన్నది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, అన్నలదమ్ముల కనుగై దుర్గకు పూజకు పువ్వులు కోసేది, ఏ వేళల పూసే పువ్వుల ఆయా వేళల అందించి బంగరు దుర్గను భక్తితో కొలిచెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. అష్టవర్ష భవేత్కన్య అనే నానుడిని ఆధారంగా 8 సంవత్సరాల వయస్సు వచ్చిన ఆడపిల్లలకు తప్పనిసరిగా పెళ్లి చేయవలసిన అవసరం ఆనాటి సమాజంలో ఉండేది. ఒకవేళ చేయలేకపోతే సమాజం కులము నుండి వెలివేసేది. కాబట్టి 8 సంవత్సరాల వయస్సు గల కన్యపిల్లలను ముసలివాడికిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. కొంతకాలానికి ఆ ముసలి చనిపోగానే ఈ అమ్మాయి బాల వితంతువుగా మిగిలిపోతుంది, పునర్వివాహం ఉండదు, ఆమె జీవితాంతం అలాగే ఉండిపోతుంది. దీనిని ఆధారంగా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే కవితను గురజాడ అప్పారావు గారు రాసిండ్రు. కాసుకు లోనై తల్లి తండ్రి నినరు న్యాయం విడనాడి, పుత్తడి బొమ్మను పూర్ణమ్మను ఒక ముదుసలి మొగుడికి ముడివేశ్రి, ఆమని రాగా దుర్గ కొలనులో కలకల నవ్వెను తామరలు, ఆమని రాగా దుర్గ కొలనులో కిలకిల పలికెను కీరములు, ముద్దు నగువులు మురిపెంబులు మరి పెనిమిటిగాంచిన నిమిషమున పాసెను కన్నీయ ముఖకమలమ్మును, కన్నుల గమ్మెను కన్నీరు. కరుణ రసాత్మకమైన పూర్ణమ్మ కథ కన్నుల కాంతులు కలువల చేరెను, మేలిమి చేరెను మేనిపసల్, హంసల చేరెను నడకల బెడగులు, దుర్గను చేరెను పూర్ణమ్మ అని ఈ కవిత ముగుస్తుంది. అటువంటిదే మరో కవిత కన్యక. స్త్రీలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆనాడే కవితలు రాసిన మహనీయుడు గురజాడ అప్పారావు. దీనికి చక్కని ఉదాహరణ కన్యక. అందాల భరిణయైన శెట్టి కూతురును మోహించిన పట్నమేలే రాజు ఆమెను చెరపట్టబోగా అగ్నిగుండంలో దూకి వీరమరణం పొందిన స్త్రీరత్నం కథ కన్యక. ఆమె తమ వారికి ఆత్మాభిమానాన్ని బోధించడం కొసమెరుపు. కన్యక తన వారికి ఆత్మాభిమానాన్ని ఈ విధంగా బోధిస్తుంది. అన్నలారా తండ్రులారా, ఆలకించండొక్క విన్నపం, ఆడుబిడ్డల కాసుకొనుటకు ఆశలేదొక్కో కులములోపల, పట్టమేలే రాజు అయితే రాజునేలే దైవముండడో, పరువు నిలుపను పౌరుషము మీకేల కలుగదుకో, విద్య నేర్చిన వాడు విప్రుడు వీర్యముండిన వాడు క్షత్రియుడు అన్న పెద్దల ధర్మ పద్ధతి మరచి పదవులకై ఆశ చేయక కాసు వీసం కలిగి ఉంటే చాలుననుకుని వీర్యమెరగక విద్య నేర్చక బుద్ధి మాలినచో కలుగవా ఇక్కట్లు మేల్కొని బుద్ధిబలమును బాహుబలమును పెంచి దైవమునందు భారం ఉంచి రాజులలో రాజులై మనుడయ్య. ఇట్లని కన్య నరపతికప్పుడెదురై 4 అడుగులు నడిచి పలికెని రీతిన్, పట్టపగలే నట్టి వీధిని పట్టబోరే జారచోరులు, పట్టపగలే నట్టి వీధిని పట్టబోరే జారచోరులు, పట్టదలిచితి వింక నీ ఒక పట్టమేలే రాజువట, కండకావరమెక్కి నీ దుండగము తలపెట్టినందుకు ఉండదా ఒక దైవమంటూ ఉండి ఊర్కొనునా, కులం పెద్దలు కూడిరదిగో అగ్నిసాక్షికి అగ్ని అదిగో, కన్ను కోరిన కన్నె ఇదిగో చాల మేలుక్కో, పట్టమేలే రాజువైతే పట్టు నన్నిప్పుడనుచు కన్యక చుట్టుముట్టిన మంటలోనికి మట్టి తాజనియన్, పట్టమేలే రాజుగర్వం మట్టి కలిసెను కోటపేటలు కూలి నక్కల కాటపట్టై అమరై, ఎక్కడైతే కన్యమానం కాచుకొనుటకు మంట కలిసెను అక్కడొక్కటి లేచసౌధము ఆకాశము పొడుగై, పట్టమేలే రాజుపోయెను మట్టి కలిసెను కోటపేటలు పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్. ఇవి గురజాడ అప్పారావు కవితలు. అడుగు జాడ గురజాడది, అది భావికి బాట, మనలో విధవాయిత్యం మరిపించే పాట అన్నారు శ్రీశ్రీ. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కము నాటకంతో పాటు బిల్హనీయము కొండు భట్టీయము అనే మరో రెండు నాటికలు కూడా రాసినారు. నాలుగు కథానికలు, అసంఖ్యాకమైన వ్యాసాలు కూడా వెలువరించినారు. ఇంకా కవితలు పద్యాలు రాసినారు. ఆంగ్లంలో కూడా వ్యాసాలు రాసినారు. ఇప్పుడు గురజాడ అప్పారావు రచించిన దిద్దుబాటు కథానిక నుంచి ఒక ఖండిక. దిద్దుబాటు కథానిక తొలి తెలుగు కథానికగా గుర్తింపు పొందినది. తలుపు తలుపు తలుపు తెరవబడలేదు. ఒక నిమిషం అతడూరుకొనెను. గదిలోని గడియారము టింగుమని ఒంటిగంట కొట్టినది. ఎంత ఆలస్యము చేస్తిని, బుద్ధి గడ్డి తిన్నది. రేపటి నుంచి జాగ్రత్తగా ఉంటాను. యాంటీ నాచల్లా పోయి సానిదాని పాట సరదాలో మనసు లగ్నమైపోయింది. ఒక్క పాట సరదాతో కుదరలేదు. మనిషి మీద కూడా సరదా పరిగెత్తుతుంది. లేకుంటే పోకిరి మనిషి వలె పాట ముగిసినదాకా కూర్చోవడమేమిటి? ఏదో ఒక అవకాశము కలగజేసుకుని దానితో నాలుగు మాటలు ఆడడము ఆసక్తి ఏమి? ఇదిగో లింపలు వాయించుకుంటున్నాను. రేపటి నుంచి మరి పాటకు వెళ్ళను. నిశ్చయం నిశ్చయం. గట్టిగా పిలిచితే కమలిని లేవగలదు. మెల్లిగా తలుపు తట్టి రాముడిని లేపగలిగినా చడిచప్పుడు లేకుండా పక్కజేరి పెద్ద మనిషి వేషము వెయ్యవచ్చును. గోపాలరావు తలుపు చేతనంటగానే రెక్క విడబారెను. అరే ఇదేమి అనుకొని రెక్క మెల్లన తెరువ నడవలో దీపము లేదు. అంగనము దాటి తన పడకగది తలుపు తీయ అందున దీపము లేకుండెను. చడిలేక అడుగువేయిచూ మంచము దగ్గరికి పోయి కమలిని నిద్రించుచుండెనా మేల్కొనియుండెనా అని కనుగొన యత్నించనుగాని ఏర్పరింపలేడాయే. అంత జేబు నుండి అగ్గిపెట్టె తీసి పుల్ల వెలిగించెను. మంచముపైని కమలిని కానరాలేదు. నిచ్చేష్టుడై చేతి నుండి అగ్గిపుల్ల నేలరాచెను. గదిని అతని మనస్సును కూడా చీకటి కమ్మెను. వెర్రి శంకలును అంతకు వెర్రి సమాధానములను మనసున పుట్టుచూ గిట్టుచూ వ్యాకులత కలుగజేశెను. బుద్ధి తక్కువకు తనయందో కానరామికి కమలినియందో ఏర్పరింపరాని కోపావేశమును చీకాకును గలిగెను. అట్టి వాకిటికి వచ్చి నిలువ చుక్కల కాంతిని దాసిగాని దాసుడుగాని కనబడలేదు. వారికి తగిన శిక్ష ఉరియేనని గోపాలరావు నిశ్చయించెను.
5: ఇంతవరకు బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత గురజాడ అప్పారావు వచన రచనల నుండి ఓ ఖండికను చదివి వినిపించారు సామల రాజవర్ధన్. రేపు పొద్దుగల 8:30 ప్రసారమయ్యే పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 15వ భాగంలో బేగం అక్తర్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం సామల రాజవర్ధన్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సింగిడి సినిమా పాటల హరివిల్లు. కాలాలు 3, ఋతువులు 6, ఇంద్రధనుసులో రంగులు 7, కాని మన సింగిడిలో పాటలు ఎన్నో. శ్రోతలు సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 29501 మరొక నంబర్ 23008 నంబర్లకి ఫోన్ చేయండి. మరి సింగడి కార్యక్రమంలో ముందుగా విందాం ఛాలెంజ్ సినిమా కోసం ఎస్పి బాలుగారు ఎస్ జానక్ గారు పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి సర్కొసి సర్కొసి సర్కొసి సర్కొసి సర్కొసి సర్కొసి సర్కొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు

0: పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బొబ్బిలి రాజా సినిమా నుంచి ఈ పాట.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక శ్రోత లైన్ లో ఉన్నారు, వారితోటి మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు? ఉమా మహేశ్వర్ రెడ్డి. ఎక్కడ నుంచి?
1: కోన ఉప్పలపాడు.
0: కొత్త, ఇప్పుడే ఫస్ట్ టైం నేను వింటున్నానండి. ఏం చేస్తుంటారు మహేశ్వర్ రెడ్డి గారు మీరు? ఏంటి ఆహా, మరి వెళ్ళలేదా ఈరోజు ఇంకా? అక్కడే ఉండి మంచి ఎఫ్ఎం లో పాట వినాలనిపించిందా?
1: అవును మేడం.
0: చెప్పండి, మరి ఏ సినిమాలోని పాట వింటారు? అందులో ఏ పాట? సరేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందామా? మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు.

సమయం 9 గంటలకు అవస్తుంది. మరికొంచెం సేపట్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే కల్పవృక్ష వాహన సేవలపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. తిరిగి 9:30 సింగిడి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఆమే కాదు, సమస్త భక్తకోటి ఆ స్వామిని వేడుకునేదే. ఈ సంసారమనేటువంటి భవసాగరాన్ని నుంచి విముక్తి కలిగించి నీలో ఐక్యమయ్యే విధంగా, నిరంతరము నీ పాదసేవ చేసుకునే విధంగా నీ వద్దే ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవడం. జన్మ రాహిత్యాన్ని కోరుకునేవారు కొందరు అంతకు మించి ప్రతి జన్మలోనూ నిన్ను సేవించుకునే భాగ్యం కలగాలని కోరుకునేవారు కొందరు, ఇలా అందరూ స్వామి సన్నిధిలో స్వామి సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి వారే. అలా ఎందరో మహనీయులు అందరికీ కూడా ఒకేసారి దర్శన భాగ్యాన్ని కల్పించి తరింపచేసేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఉత్సవములే ఈ బ్రహ్మోత్సవములు. ఈ బ్రహ్మోత్సవములలో స్వామివారు ఈనాడు కల్పవృక్షము ఛాయలో దేదీప్యమానంగా అమ్మవారిద్దరితో కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆశ్రిత జనుల మనోభీష్టాలను నెరవేర్చు కల్ప తరువే శ్రీనివాస పరబ్రహ్మ అని మనకు పురాణ సాహిత్యం తెలియజేస్తోంది. వృక్ష సంపదలో కల్పవృక్షం అత్యంత విశేషమైనటువంటిది. ఇతర వృక్షములు తమకు సంబంధించినటువంటి తమకు కాచినటువంటి ఫలములనే ఇస్తాయి, కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది అని. ఎల్ల ఋతువులందు నెలరారి పరోమై ఇంద్రు విరులతోటకెపు తెచ్చి కోరు వచ్చి వారి కోర్కెలు నీనడు వేల్పు మ్రానుపాల వెళ్ళి బుట్టే అని. క్షీరసాగరం మథనం జరిగిన సందర్భంలో అందులో నుంచి కల్పవృక్షం ఆవిర్భవించింది. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామివారికి వాహన సేవలు అధికంగా అమ్మవారికి తోబుట్టువుగా ఉన్నవే ఉంటాయి. ఒక గజరాజం ఐరావతాన్ని తీసుకున్న, అలాగే చిట్ట చివర అశ్వవాహనం చేసుకున్న, అదేవిధంగా కల్పవృక్ష వాహనం ఇలా, అలాగే చంద్రప్రభ వాహనం ఇలా ఎక్కువ స్వామివారు అమ్మవారికి కూడా ప్రీతి కలిగించే విధంగా, అదేవిధంగా అమ్మవారు కూడా నిరంతరము స్వామివారి హృదయస్థానంలో ఉండి ఎప్పుడైతే అమ్మకు ప్రీతి కలిగిందో వెంటనే ఆ అమ్మవారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా, అంటే అమ్మ ఎవరి గురించి చెబుతుందండి, తమ బిడ్డల గురించే చెబుతుంది, తన భక్తుల గురించే చెబుతుంది. వారు విన్నవించుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో స్వామివారి చెవిన పడితే అవి ఫలిస్తాయో ఆ సమయాన్ని చూసి ఆచిచూచి అమ్మవారు అయ్యవారికి తెలియవరుస్తుంది. అందుకనే ఆయన హృదయలక్ష్మి నిరంతరం ఉండడం చేతే మన చేత ఇంత కరుణని ఆయన చూపిస్తూ ఉన్నాడు. కరుణా సాగరంగా స్వామివారి వెలుగొందుతూ ఉన్నాడు. ఆ సాగరానికి ప్రతిగా ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి కల్పవృక్ష ఛాయలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడే విహరిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ వాహన సేవలో చూసినట్లయితే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మే విహరిస్తున్నాడా అన్న భావన కలుగుతుంది. నెమల పించాన్ని ధరించాడు, చేతిలో వేణువును ధరించాడు, చక్కటి భంగిమలో ఒక కాలు మడిచి మరొక కాలు వెంపు ఉంచి నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ కాదు కాదు శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టుగా మనకు గోచరమవుతూ ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మనోహరమైన మనోజ్ఞమైనటువంటి రూపాన్ని చెరగని ముద్రగా మనస్సులో ముద్రించుకుంటూ ఉన్నారు భక్త శిఖామణులు. మరొక మక్క ఆ స్వామి చెంత చక్కగా కళలను ప్రదర్శించేటువంటి అవకాశం దొరికిందనే భావనతో ఎంతోమంది భక్త శిఖామణులు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. భాగవత భారత రామాయణాది ఇతిహాసాల్లో కావ్యాల్లో వర్ణించినటువంటి అనేక రకములైనటువంటి నృత్యాలను గీతాలని స్వామి ముందు చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే తమ కళలకు సరైనటువంటి ప్రదర్శనకు అవకాశమని, నిజంగా తాము నేర్చుకున్నటువంటి కళలకు తాము ధన్యులమయ్యామని, తమ జన్మ సార్థకత ఏర్పడిందనేటువంటి తన్మయత్వంతో స్వామివారి ముందు చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు. అందులో పిన్నవారు పెద్దవారు అనేటువంటి తారతమ్యాలు లేదు, స్త్రీ పురుష భేదం లేదు, వయో భేదం లేదు. అందరూ కూడా ఉత్సాహంగా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో తమ యొక్క నైపుణ్యాలని స్వామి ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. స్వామివారికి వృక్షానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీనివాస పరబ్రహ్మ పద్మావతి పరిణయ సమయంలో కుబేరుని వద్ద రుణం తీసుకున్న సందర్భంలో మరి ఆ పట్టా మీద సంతకం సాక్షి సంతకం ఆయన ఒక కాగితాన్ని రాసి ఇచ్చినట్టుగా అప్పు తీసుకుంటున్నట్టు దానికి సాక్షి సంతకాలు కూడా అడిగినట్టుగా ఆ సాక్షి సంతకాలతో పాటు ఎవరి నీడలో ఇదంతా జరిగిందండి అంటే ఒక చింత చెట్టు నీడలో ఈ తతంగం అంతా జరిగినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక చింత చెట్టు కూడా సాక్షిగా ఉందని కాబట్టి తన పరిణయానికి కావలసినటువంటి ధనాన్ని తీసుకునే సందర్భంలో ఉంది కాబట్టి దానిని కూడా అనుగ్రహించారా స్వామివారు అన్న భావనతో ఇక్కడ మనకి స్వామివారు విహరించేటువంటి వైనం కనబడుతుంది. కాదు కాదండి, మరొక విశేషం ఉంది. తిరుమలలో సంపంగి ప్రాకారం అని పిలుస్తారు ఒక చక్కనైనటువంటి కట్టడాన్ని. ఎందుకు దానికి ఆ విధమైనటువంటి పేరు వచ్చిందండి అని చూసినట్లయితే స్వామివారికి ప్రాకారం నిర్మించే సమయంలో అన్ని వెంపులా అన్ని ప్రాకారాలు నిర్మాణమవుతున్న సమయంలో ఒక ప్రాకారానికి ఒక సంపంగి మాను అడ్డుగా ఉంది. అయ్యో, ఇక్కడ ఉండేటువంటి ప్రతి చెట్టులోనూ పుట్టలోనూ పువ్వులోనూ అన్నిటిలోనూ పరమాత్మ యొక్క స్వరూపమే కదా, మరి ఈ వృక్షాన్ని తొలగించినట్లయితే మరి ఇబ్బంది అవుతుందే అని ఆలోచించి మరి స్వామివారే ఏ రకమైనటువంటి మార్గాన్ని కల్పిస్తారో అని ఆనాటికి ఆ పనులన్నీ నిలిపివేసి మరుసటి నాడు పరిచూద్దాం దాని సంగతి లేదా మరొక విధంగా నిర్మించాలా అని వాళ్ళు తర్జన పడుతూ వెనక్కి వెళ్ళిపోయారట. కానీ తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి ఆశ్చర్యం పొందారు అందరూ కూడా. అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటయ్యా అంటే ఆ సంపంగి మాను తమ కట్టడానికి ఎప్పుడైతే అడ్డుగా అనుకున్నారో దానికి తొలగి కొంచెం అటుగా వెళ్ళినట్టుగా వాళ్ళకి కనిపించిందిట. అంటే స్వామిని సేవించుకోవడంలో స్వామి కార్యంలో మనం అనుకునేటువంటి కేవలం చైతన్యం కాదు జడ పదార్థములు కూడా స్వామికి సహకరిస్తాయి అని ఆ రకంగా ఆ సంపంగి మాను ఆలయ నిర్మాణ సమయంలో సహకరించినందుకు గాను ఆ మాను ఉన్న చోట ప్రాకారాన్ని సంపంగి ప్రాకారం అన్నారని బుధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారిని కేవలం మానవ మాత్రులే కాదు చరాచర జీవకోటి కూడా సేవించి తరించినట్లుగా మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో కనబడుతూ ఉంది. ఇలా సమస్త జీవుల చేత చరాచర జీవకోటి చేత సేవింపబడేటువంటి స్వామి నిజానికి మన చేత సేవింపబడుతున్నట్లుగా కనిపించినా నిలువెత్తుగా నిలబడి 24 గంటలు ప్రతి క్షణము కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామి అటువంటి కరుణా స్వరూపుని యొక్క కారుణ్యము గురించి ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ కుప్ప నరసింహశర్మ గారు అందిస్తారు. ఆయన యొక్క ప్రవచన ధారామృతంలో విషయాన్ని తెలుసుకుని తరించే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ధన్యవాదాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పాయాద్ విశ్వస్య సాక్షి ప్రభురఖిల జగత్ కారణం శాశ్వతోయం పాద ప్రహ్వాఘరాశి ప్రశమన భృదాం బోధర ప్రాభవో మాం వ్యక్తావ్యక్త స్వరూపో దురధిగమ పద ప్రాక్తనీనాం చ వాచాం ధ్యేయో యోగీంద్ర చేత సరసి జనయత నంద దీక్షా విహారః అని మహానుభావులు అందరూ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతి చేస్తూ ఉంటారు. ఈరోజు మహాభాగ్యం కల్పవృక్ష వాహనంలో అమ్మవార్లతో కలిసి వెంకటేశ్వర స్వామి వారు విహరిస్తూ మనకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి అలంకరణ శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ చేశారు. రుక్మిణీ సత్యభామలతో కూడి ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. అది కల్పవృక్ష వాహనం. కల్పం అంటే కల్పవృక్ష వాహనం అంటే ఏమిటి అని కించిత ఆలోచన చేద్దాం. కల్పం అనే పదానికి ముందు సం అనే అక్షరాన్ని చేరుద్దాం. అప్పుడు సంకల్పం అవుతుంది. సంకల్పం అంటే కోరిక. కోరిక వల్లే కదా సమస్తము పుడుతోంది. పరమాత్మ సంకల్పించాడట సృష్టి చేయాలి అని. అవ్యక్తంగా ఉన్న ఆయనలోంచి ఒక పద్మం వచ్చింది. ఆ పద్మం వికసించింది. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయనకు కళ్ళు తెరి చూస్తే మళ్ళీ తనను ఎవరు సృష్టించారో కనిపించడం లేదు. ఏదో ఒక శబ్దం వినిపించింది తపస్సు చేయమని. తపస్సు చేయగా చేయగా పరమాత్మ యొక్క సంకల్పం ఆయనకు బోధపడింది. మళ్ళీ ఆయన సంకల్పించాడట సభూరి దివ్యాహరత సభూమి మసృజిద అని వేదం చెప్తున్నది. ఉన్నట్టు ఉన్నటువంటి పరమాత్మ కోరికానుసారం తాను కూడా ఇలాగే కోరుకున్నాడట, భూహు అని అన్నాడట. వెంటనే భూమి వచ్చేసింది. ఆ భూమి ఎట్లా నిర్మితమైందో అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా తెలియదు. సభువైదు వ్యాహరద, మళ్ళీ భువహ అనే శబ్దం చేశాడట, శుభహ అనే శబ్దం చేశాడట. ఈ విధంగా సమస్త లోకాలు ఆవిర్భవించాయట. వెరిసి చెప్పదలిచిన అంశం ఏమిటంటే, సంకల్పమాత్రము చేత సృష్టి అంతా ప్రారంభమైంది. సృష్టికి మూల కారణం సంకల్పం అని అర్థమైంది, అంటే కోరిక. ఈ సృష్టి ఇది పరమ ఈ కోరిక పరమాత్మ కోరిక. ఆయన సత్య సంకల్పుడు, సత్యకాముడు, వ్యర్థము లేని కోరిక కలిగిన వాడు. కాబట్టి ఆయన నుంచి ఈ సమస్త బ్రహ్మాండాలు ఆవిర్భవించాయి. ఆ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా వృక్షం కింద శాస్త్రజ్ఞులు వర్ణించారు. ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని భగవద్గీతలో విస్తృతంగా వర్ణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ఈ సంసారాన్ని వర్ణిస్తారు. దానికి అనేక పోలికలు ఉన్నాయి. ఎలాగైతే వృక్షం ఒక కొమ్మ నరికినా మరొక మార్గం ద్వారా మళ్ళీ పెరుగుతూ ఉంటుందో, అలాగే మనలో ఒక కో

0: తానే అన్నట్లుగా ఆ వాహనంలో తానే ఉంటున్నాడు. పైపచ్చు కృష్ణావతారాన్ని పెట్టారు. ఇక్కడ రెండు గమ్మత్తులున్నాయి. పారిజాత వృక్షం అనే ఒక వృక్షం ఉంది. అది కల్పవృక్షాలలో పంచకల్ప వృక్షాలు, ఐదు రకాల కల్ప వృక్షాలు ఉంటాయి అంటారు. దాంట్లో ఒకటి ఈ పారిజాతం. ఆ పారిజాతం పరమాత్మకు చాలా ఇష్టం, సత్యభామకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు అని ఒక కథ ఉంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మాలంకరణ అంటారు. రెండవ అంశం ఏంటంటే విష్ణుమూర్తి అవతారాలలో కృష్ణుడి యొక్క అవతారం పరిపూర్ణావతారం అంటారు. పైపెచ్చు ఆయన శీఘ్ర ఫలదాత అంటారు. శ్రీకృష్ణ సర్వదేవానాం అధిక సర్వకామద అని కూడా అంటారు. ఆయన గురించి ఒకసారి నామస్మరణ చేస్తే చాలుట, ఆయన వెంటనే కరిగిపోయి ఎంత అడిగితే అంత అనుగ్రహించేస్తాడట, అంతకన్నా ఎక్కువ కూడా అనుగ్రహిస్తాడట. కాబట్టి కృష్ణాలంకారంలో ఉన్నాడు. పైపెచ్చు గమ్మత్తు ఏమిటో తెలుసా? పైన నెమలి పించ ఉంటుంది. ఇంత సమస్త కోరికలు తీర్చేటువంటి పరమాత్మ వైరాగ్యంగా ఉండండి, ఏదైతే అత్యవసరమో దాన్ని మాత్రమే కోరండి అని సూచిస్తున్నట్లుగా నెమలిపించాన్ని కూడా ధరించి ఉన్నాడు. అటువంటి గొప్పవైన అలంకరణతో తన యొక్క గొప్పదైన తత్వాన్ని తెలియజేస్తూ, తన యొక్క ప్రాభవాన్ని కూడా తెలియజేస్తూ విహరిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని ఏమి కోరుకోవాలో కాసంత విజ్ఞాతతో మనం వ్యవహరించినట్లయితే మనం అభ్యున్నతిని పొందగలుగుతాం. మరిన్ని విషయాలను మారుతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారుతి గారు,
1: ధన్యవాదాలు. నరసింహం గారు, వృక్షం ఏ రకంగా అయితే తాను ఎండలో నిలబడి తన వద్దకు చేరిన వారికి చల్లదనాన్ని ఇస్తుందో, అలాగే ఆకలి దెప్పలతో ఉన్న వారి యొక్క ఆకలిని తన యొక్క కాయల ద్వారా, అదేవిధంగా ఫలముల ద్వారా తీరుస్తుందో, అదేవిధంగా మానవుడు కూడా తన జీవనాన్ని జీవితాన్ని మలుచుకోవాలి అన్న తత్వాన్ని మనకు తెలియజెప్పడం ద్వారా స్వామి ఈ కల్పవృక్ష వాహన సేవలో విహరిస్తున్నాడా అన్న భావన కూడా కలుగుతుంది. ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షా సత్పురుషాయివ. వృక్షములు సత్పురుషులు వంటివి అని, ఇంకా చెప్పాలంటే సత్పురుషుల కన్నా మించిన స్థాయి వృక్షానికే దక్కుతుందేమో. ఎందుకంటే వృక్షం చూడండి, తనను నరికేటువంటి గొడ్డలి ఏదైతే ఉందో, అయస్సు ఇనుము, ఆ గొడ్డలికి కూడా ప్రధానమైన ఆధారంగా తన చెట్టు కొమ్మనే అందిస్తుంది. అంటే తనని హింసిస్తున్న, తన యొక్క పతనానికి కారణమవుతున్న దానికి కూడా సహకరించి నీకు తృప్తి కలుగుతుందంటే నీకోసం నేను తన స్వరూపాన్ని వదులుకోవడానికి సిద్ధమే అన్నట్లుగా ఇంతకన్నా దివ్య తత్వం మనకి ఏం ఉపదేశించాలి? కాబట్టి ఈ రకంగా సమస్తము ఆవహించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరుణకు అదిగో ఆ కల్పవృక్ష వాహనంలో స్వామివారికి విశేషంగా చూసినట్లయితే ఒక వెంపు ఒక ఫలము, మరొక వెంపు ఆమ్రఫలము, మరొక వెంపు పనసఫలము, మనకందరికీ కూడా అన్ని ఫలాలు ఇందులో ఉన్నాయి. అంటే మీ సమస్త మనోరథ ఫలాలని నేను అందివ్వడానికి సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను, మీరల్లా చేయవలసిందంటా ఏమిటి అంటే అనన్య శరణాగతి. అలనాడు గజేంద్రుడు గాని అసలు కలియుగంలో ఎవరిని సేవించాలి అన్నదానికి కూడా అర్థత్రాణ పరాయణుడిగా ఆయనే తెలియజేశాడు. వాత్సల్యాదభయప్రధాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ కారుణ్యాదఘ శోషణాదగణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతి రేఖయేవ జగతాం ఏతే భవ సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యా ధ్రువ. ప్రయోజన మనుందిశ్యన మందోపి ప్రవర్తదే అని కదా. ఉన్మత్తుడైనా కూడా వాడికి అందులో ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ కార్యాన్ని చేయడానికి సన్నద్ధుడవుతాడు. మరి ఇంకా సామాన్యమైనటువంటి కలియుగ వాసుల పక్షమేమిటి? వాళ్ళ గురించి మరొక రకంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. ఏ పని ప్రారంభించాలన్నా దానివల్ల కలిగేటువంటి ఫలం కనబడితేనే వాళ్ళు ఆ పనికి ఉపక్రమిస్తారు. కాబట్టి నాయన, ఇదిగో సాక్షులు, నీకు తెలిసినటువంటి వాడు ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యా ధ్రువ అని మనకి తెలిసినటువంటి భాగవతోత్తముల గురించి చూపించి, మనకి తెలియని వారు, మనకి కనపడిన వారు, మన బుద్ధికి అందనటువంటి జీవులు ఎన్నో స్వామి సేవలో తరించాయ్యా. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా వచ్చి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణు కోరడమే అని మనకి మునులు తాపసులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తత్వాన్ని మనకి తెలియజే

0: కోసం స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి అనేక మంది చరిత్రలు మనకు అందించి ఉన్నారు. అవన్నీ జ్ఞప్తికి రావడం కోసమే స్వామి వాహన సేవలలో ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క అంతరార్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ధర్మ వృక్షంగా స్వామివారు నిలబడ్డాడు. కల్పవృక్షానికి స్వామివారికి కూడాక వ్యత్యాసం ఉంది. ఏమిటి అంటే, కల్పవృక్షం మనం అక్కడికి వెళ్ళి కోరుకుంటే దానిని మాత్రమే అందిస్తుంది. ఏది కోరుకుంటే దానినే అందిస్తుంది. అది మంచిదైనా చెడ్డదైనా కానీ, కానీ ఆశ్రిత కల్పతరమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ చింత ఉంటే మనం ఏది కోరవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం కోరినా మనకి ఏది హితమో దానిని, మనకి ప్రియమైన దానిని అందిస్తాడు. మనకి హితమైనటువంటి దాన్ని కూడా అందించేటువంటి వాడు స్వామి. అందుకనే అజ్ఞానైన వాడికి ఒక్కొక్కసారి అత్యంత అమూల్యమైనటువంటి దాన్ని అవకాశం ఇచ్చిన దాన్ని వినియోగపరుచుకుంటాడా అంటే సందేహమే. ఒకనాడు ఒక బాటసారి అనుకోకుండా తన గమనంలో ఒక కల్పవృక్ష ఛాయలోకి చేరుకున్నట్ట అలిసిపోయాడుట. అలిసిపోయి నాకు ఆకలేస్తోంది, చక్కగా తాగడానికి ముందు నీరు దొరికితే బాగుండు అనుకున్నట్ట అమృతతుల్యమైనటువంటి నీరు లభించింది. ఆహా, అడిగిన వెంటనే నీరు వచ్చిందే అనుకుని నీరు దొరికింది కాబట్టి తినడానికి తిండుంటే బాగుండు అనుకున్నట్ట వెంటనే ఎంతో షడ్రుచులతో కూడినటువంటి భోజనం సన్నద్ధమైంది. అడిగిందల్లా లభిస్తుంది, ఏమిటి ఆశ్చర్యం అని ఆశ్చర్యపోతుంది. చక్కగా నీరు తాగాను, తిన్నాను, విశ్రమించడానికి హంసతులికా తల్పం లాంటి ఉంటే బాగుంటుంది అనిపించిందిట. వెంటనే ఎక్కడి నుంచో హంసతులికా తల్పం కూడా వచ్చేసింది. ఇంత సుఖాన్ని అనుభవిస్తున్న వాడికి మనస్సులో ఇంత అడవిలో ఇంత ఒక చెట్టు నీడకి ఇవన్నీ వచ్చాయే, బాగానే ఉంది, ఎక్కడి నుంచో ఏ పులైనా వచ్చి నన్ను తినేస్తే అనుకున్నట్ట అనుకునే తరుణంలో ఎక్కడి నుంచో వ్యాఘ్రం వచ్చి అతన్ని తినేసింది. కాబట్టి మనం ఉన్న చోట మనం నిరంతరము కూడా ఏవైతే సకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటితో నిండి ఉండి మనం ఆలోచించాలి. కానీ దుష్ట ఆలోచనలు చేస్తే మరి ఆ కల్పవృక్షంలో ఆ వాడసారికి కలిగినటువంటి స్థితి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం కూడా బుద్ధిని మంచి వెంపు మరల్చుకుని ఏదైతే మనకి భగవంతుడు అందించాడో అందులో ఉండే ప్రతి దాన్ని కూడా ఆ స్వామివారి యొక్క దివ్య ప్రసాదంగా భావించి అన్నిటినీ ఆయన చరణాల ముందు వదిలివేసినట్లయితే మనకు ఏ చీకు చింత ఉండదు. ఆ విధంగా శరణాగతి చేయమనేటువంటి తత్వాన్ని బోధించడానికే అన్నట్లుగా స్వామివారు ఆనంద నిలయం నుంచి వెలుపలకు వచ్చి మలయకు నేనేంద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిని చెప్పినట్లుగా ఎంతో మనోహరంగా శ్రీదేవి భూదేవులతో కలిసి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి దర్శన భాగ్యాన్ని పొందడం కూడా ఎంతో గొప్పదని చెప్పి బహుజన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరే దర్శనం ముక్తిదం పరం అని వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరిణీ తీర్థ సమం నాస్తి చ నాస్తి వై అని మనకి వరాహ పురాణం తెలియజేస్తోంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి ధామంలో ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం మనకి కలగడం మన భాగ్యం. ఇటువంటి భాగ్యానికి అందరూ కూడా మురిసిపోతూ ఆ స్వామిని దర్శించుకుంటూ నిరంతరము గోవింద నామ స్మరణ చేస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవం గురించి, వాహన వైశిష్ట్యాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ నరసింహ గారు అందజేస్తారు. అందుకుందాం, స్వామి సేవలో తరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు మారుతి గారు. ప్రపంచంలో ప్రతి పదార్థము కూడా పరమాత్మ సృష్టి నమ్మినట్లయితే ప్రతీది కూడా ఫలితాన్ని ఇస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మనం సంజీవిని వృక్షం అని ఒకటి విన్నాం, తులసి వృక్షం అని ఒకటి విన్నాం, బిల్వ వృక్షం అని ఒకటి విన్నాం, అలాగే వేప చెట్టు అని ఒకటి వింటున్నాం, రకరకాలైన ఔషధీ వృక్షాలను మనం వింటున్నాం. ప్రతీది కూడా సందర్భానుగుణంగా మనకి మనకు వచ్చేది. పరమాత్మ ఇంత సృష్టి మన కోసమే చేశాడు, ఇంత విలాసము మన కోసమే చేశాడు. కాబట్టి పరమాత్మ సర్వము మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన యందు భక్తిగా ఉండటమే మనం చేయవలసిన పని అని మంచి మాటే చెప్పారు. భక్తి మనకి అంత త్వరగా అవుతుందా అంటే శునసాధ్యమేది. భక్తి కలగాలి అంటే నామస్మరణ మాత్రం అనివార్యంగా చేయాలి. ఇది మనకు చేతనైందే.
2: ధన్యోపాయం నహి పశ్యామో భవతరనే అని గమ్మత్తైన మాట కూడా ఉంది. శుక మహర్షి అనే ఒక మహానుభావుడు, పరమ వైరాగ్య సంపన్నుడు, వాళ్ళ నాన్నగారైన వేదవ్యాస మహర్షికి కూడా అంత వైరాగ్యం లేదు. ఆయన మొత్తం భాగవతాన్ని చెప్పి చివరికి ఈ మాట అన్నాడు, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే, కలి ప్రభావం ప్రబలిపోతుందయ్యా, నామస్మరణ చేయవలసిందే అని అన్నాడు. ఈ గొప్పతనాన్ని చెబుతూ ఏ నామాన్ని బాగా చెప్పాలి అంటే గోవింద నామస్మరణం చేయాలి అని. ఇదేదో తిరుమల కొండపై ఉన్నాం కాబట్టి అతిశక్తిగా చెప్తున్నామో అనుకోకుండా

0: గోవింద అనే నామం లేకుండా ఏ దేవతా శాసనామం లేదు. కాబట్టి ప్రతి దేవతకు గోవింద అనే పేరు ఉంది. గాం వేత్తితి గోవింద, చాలా రకాల అర్థాలు ఉన్నాయి. 9 ప్రశస్తమైన అర్థాలు చెప్తారు. ప్రధానమైన అర్థం, మనం అడగకుండానే మన కోరికలు ఎరిగి దాంట్లో వాస్తవమైనవి అనుగ్రహించేవాడు. గోశబ్దానికి వాక్కులు, కోరిక అనే అర్థాలున్నాయి. అటువంటి వాడు కాబట్టి ఆయన కల్పవృక్ష సమాసీన. ఆయన ఒకసారి గమ్మత్తు ఏమిటంటే ఒక శ్లోకం చెప్తారు. గోవింద దధి దైవతన్న దైవతమితి ప్రోచార్య హస్తాబుభౌ ఉద్ధృత్యాథ శివస్య సన్నిధిగతో వ్యాసో మునీనాం వరః యస్య స్తంభిత పాణి రానతి కృతా నందీశ్వరేణాభవత్ తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరం బ్రహ్మణి అని ఒక శివస్తోత్రంలో ఉంది. వేదవ్యాస మహర్షి ఒకసారి కైలాసానికి వెళ్ళారట. వెళుతూ వెళుతూ రెండు చేతులు పైకెత్తి గోవింద గోవింద అనర్చుకుంటూ వెళ్ళాడట. అక్కడ వాచ్మెన్గా ఉండేటువంటి నందీశ్వరుడు, ఏమయ్యా ఇది కైలాసం, ఇక్కడ గోవింద అంటావేమిటి అనే మనస్సులో అనుకుంటూ అటగించబోయాడట. అటగించలేదు, అటగించబోయాడట. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుడు యొక్క వాహనమైన పరమధర్మస్వరూపుడైనటువంటి నందీశ్వరుడు యొక్క అవయవాలన్నీ స్తబ్దమైపోయాయట, ఆగిపోయాయట. ఏమిటి ఇలా ఆగిపోయింది అని అనుకుంటే అప్పుడు అర్థం చేసుకున్నాడట, ఓహో గోవింద అనే నామం సమస్త దేవతాస్వరూపం. అది కేవలం ఒక విష్ణువుకో శివుడికో సంబంధించింది కాదు, సమస్త బ్రహ్మాండాలకు మూలభూతమైన పరమాత్మ యొక్క పేరు అని గ్రహించి ఈ పేరుతో కనుక ఆ స్వామిని ఆశ్రయిస్తే త్వరగా పలుకుతాడు, త్వరగా మన వంక చూస్తాడు అని అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పాట. అటువంటి గోవింద నామాన్ని నిరంతరం మనం గనక ఉచ్చరిస్తూ ఆ కల్పవృక్షంలో ఉండేటువంటి స్వామిని మనం దర్శిస్తూ, అంటే కల్పవృక్షాత్మకమైన స్వామిని, అంటే ఏ కోరిక కోరితే ఆ కోరికను వెంటనే అనుగ్రహించేటువంటి వాడు, ఏ కోరిక కోరాలో జాగ్రత్తగా కోరుకోండి అని హెచ్చరిస్తున్నట్లుగా మనకి అలంకరణాలతో చూపిస్తూ ఉన్నటువంటి వాడు ఆ స్వామిని మనం కనుక యథాశక్తి ఆశ్రయిస్తే మన యొక్క కష్టాలను మనం పోగొట్టుకుంటాం. అటువంటి భవ్యమైనటువంటి నామాన్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. పైపెచ్చు స్వామి మనం ఎంత భక్తిగా ఉన్నామో అని మాత్రమే చూస్తున్నారు తప్ప మనం ఎన్నిసార్లు నామస్మరణ చేశాం లేక ఎంత వైభవంగా పూజ చేశాం అని పెద్దగా గమనించడం లేదు అని వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చూస్తేనే అర్థమవుతోంది. తొండమానంలో ఉండేటువంటి మహారాజు గారు బంగారు పుష్పాలతో పూజ చేశాడట. మరొక కుమ్మరివాడు మట్టితో పూజ చేశాడట. కానీ భక్తి ఎక్కడ ఉందో పరమాత్మ అక్కడ ప్రత్యక్షమవుతాడు కనుక, అభివ్యక్తమవుతాడు కనుక ఆ మట్టి పేళ్ళే అక్కడ కనిపించాయట. ఎవరికి కనిపించాయి? మహారాజు గారికి కనిపించాయి. కనిపించడం దేనికి? తద్వారా మనందరికీ చెప్తున్నాడు, మీరు భక్తిగా ఉండండి, తద్వారా నేను మీకు సులభమవుతాను అని. ఇదే మనకు రుక్మిణి తులాభార ఘట్టంలో తెలుస్తుంది. ఎంత సంపత్తు పోసినా తూగని స్వామి కేవలం భక్తితో తులసీ దళాన్ని పెట్టారో లేక ఆకును పెట్టిందో తెలియదు కానీ ఆ భక్తితో పెట్టినటువంటి పదార్థానికి తూగాడు. ఆయన తద్వశమైపోయాడు. మరొక చోట ఎంతోమంది భక్తులకు స్వామివారే స్వయంగా సేవ చేస్తూ ఉంటారు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. నిన్న కూడా మనం అనుకున్నాం, ఎవరైతే భక్తితో గోవింద నామస్మరణ చేస్తూ ఉంటారో, గోవిందుణ్ణి సచేతనమూర్తిగా చూస్తూ ఉంటారో, ఆ వారి వంక స్వామి చూస్తారు అని మా పెద్దలు చెప్పారు. నాకు కూడా ఆ అనుభవంలో ఉంది. కనుక మనం భక్తిగా చూడటం ఆయన మనవంతు, మనను అనుగ్రహించడం ఆయన బాధ్యత. ఆయన బాధ్యత తప్పుడు భక్తిగా ఆశ్రయించడమే మనం చేయాలి. మరింత విశేషాలను మారుతి గారి మాటల ద్వారా విందాం.
1: అయ్యా గోవింద నామ తత్వాన్ని చక్కగా వివరించారు, ధన్యవాదాలు నరసింహం గారు. అందుకనే సుఖమార్చి చెబుతారు, నిను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నిదివ్య చరిత్రముల్ వినుచు చూతురుగా కలోకులు ఇతరాన్వేషంబులన్ చూతురే కన్న దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. విశ్వవ్యాపకుడైనటువంటి వాడు కర్షతీతి కృష్ణ అని మన మనస్సును ఆకర్షించేటువంటి వాడు, మనలో ఉండేటువంటిది ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తొలగించేటువంటి వాడు. మన శరీరం కూడా ఒక పుష్పమే, ఒక వృక్షమే, ఇందులో కూడా పుష్పాలున్నాయి, అవి మనం సమర్పించాలి. ఏమిటండి మనం సమర్పించవలసినటువంటి పుష్పాలు అంటే, అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పం, అతఃపరం, సత్యం పుష్పం, తప పుష్పం, భావ పుష్పం, అథ అష్టమం, ఏవమస్తవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. అటువంటి అద్భుతమైనటువంటి పుష్ప సమర్పణగా మన మనస్సు అనే పుష్పాన్ని ఆ స్వామి యందు ఉంచుకుని నిరంతరము ఆయన అనుగ్రహానికి పాత్రమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీ రామగోవిందరెడ్డి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. అన్నమయ్య ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన అన్నమాచార్య కీర్తన, సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమానికి స్వాగతం. సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు 10 గంటల దాకా. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 అనే కోడ్ని జత చేసి 2950 1 మరొక నంబర్ 2300 081 నంబర్లకి ఫోన్ చేయండి.

0: கஜா பபலா
1: ஃபைபால்,
0: நடுவுல காமரா
1: ஃபைபால்,
0: புரத புள்ளா
1: ஃபைபால்.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి ఫైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి ఒక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో హలో
7: హలో,
6: నమస్తే అన్నా, శుభోదయం అండి. మీ పేరు?
7: విశ్వనాథ్.
6: ఏం చేస్తుంటావు? మరి ఈసారి వర్షాలు తక్కువగా ఉన్నాయి, మరి ఎట్లున్నాయి పంటలు? ఎట్లయితుందో ఏమో కదా, ఇప్పుడే ఇట్లుందంటే ఇంకా రబీ పంటకి ఇంకెంత కష్టాలు ఉంటాయో కదా. మరి ఏమేసిండ్రు? అవును, అన్నిటికీ తాగడానికి కష్టమే, ఏ పని చేయాలన్నా నీళ్లే కదా మనకు చాలా అవసరము. జీవి మనగడ సాగాలన్నా నీరుతోటే కదా. వర్షాలేమో లేవు ఈసారి, కానీ ఒక విధంకు అంటే ఎల్నినో ప్రభావము మనమే సృష్టించడం కావచ్చు. కాలుష్యం కావచ్చు, అంటే ప్లాస్టిక్ వాడకము, అన్ని అంటే కొంచెం ఏదో మన వంతు భాగం అయితే కొంచెం ఉన్నది అనిపిస్తుంది నాకైతే కదా. ఏ పాట వినిపిస్తారు విశ్వనాథ్ గారు మా శ్రోతలకి? సరేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, విన్నామా? మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు.

0: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
1: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
0: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
1: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
0: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
1: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
0: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు
0: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
5: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
7: శ్రోతలు, ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి మరొక శ్రోత లైన్ లో ఉన్నారు, వారితోటి మాట్లాడదాం. హలో.
8: హలో మేడం, నమస్తే.
7: నమస్తే అండి, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?
8: కుండలవాడి, మహారాష్ట్ర.
7: మహారాష్ట్ర నుంచి కాల్ చేస్తున్నారు, చెప్పండి, ఏ పాట వింటారు సింగడి కార్యక్రమంలో?
8: ఈరోజు
7: సరేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందామా మరి? ఆ చెప్పండి. హలో,
8: ప్రవీణ్ కుమార్, అజిత్ భాయ్.
7: ఓకేనండి, వారందరి కొరకు మీరు అడిగిన పాట వస్తుంది, విందాం.
8: థ్యాంక్ యూ.
7: ఓకేనండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
4: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
6: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. మన ఇంట్లో చాటలు, గుల్లలు వంటివే కాకుండా ఇప్పుడు వెదురుతో ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ఇక ఇంటి అలంకరణలో వెదురుతో తయారు చేసినవి చూస్తూ ఉంటాం కదా. మరి ఈ వెదురు గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18 అంటే ఇవాళ ప్రపంచ వెదురు దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని 2009 బ్యాంకాంగ్లో జరిగిన 8వ ప్రపంచ వెదురు సంస్థ ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరియు వ్యాపారులు వెదురు ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి మరియు రోజువారీ ఉత్పత్తుల్లో వెదురు వినియోగం ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటున్నాం. ఇంకా వెదురు మొక్కల పట్ల అవగాహన, పర్యావరణ పరిరక్షణలో వెదురు పాత్ర ఇంకా గ్రామీణ ఉపాధి మరియు ఆర్థిక అభివృద్ధి, వెదురు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి సంవత్సరం ఒక థీమ్తో మన ముందుకు వస్తున్న ప్రపంచ వెదురు దినోత్సవం ఈ సంవత్సరం సరిహద్దులు లేని వెదురు అనే థీమ్తో ముందుకు వచ్చింది.

0: ఆర్థిక సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మీ మామనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా గణపతి నవరాత్రులను మస్తు ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి ఈ గణపతులను కొందరు 5 రోజులకు, మరికొందరు 7-9 రోజులకు, ఇక చివరకు 11 రోజులకు గణపతులను నిమజ్జనం చేస్తారు. మరి గణపతులను నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండుండ్రి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి క్రేన్ నుండి గణపతులను వేసేటప్పుడు క్రేన్ తాడులను గట్టిగా పట్టుకుండ్రి, ఎందుకంటే కాళ్ళు జారే ప్రమాదం ఉంది. ఇంకా ఈత వచ్చే వాళ్ళు మాత్రమే గణపతులను నీళ్ళలో వేయడం మంచిదేమో, ఎందుకంటే మొన్ననే మనం టీవీలో, న్యూస్ పేపర్లో చూసాం గణేష్ నిమజ్జనంలో యువకుల గల్లంతు అని. అందుకే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడమే మంచిది. కరెంటు వైర్లను కూడా నిమజ్జనం సమయంలో కట్టెలతో మాత్రమే పైకి లేపుండ్రి. పచ్చి చేతులతో కరెంటు వైర్లను అస్సలు తాకకుండ్రి. మనం ఏదో ఎంజాయ్మెంట్లో ఉండి చిన్న చిన్న విషయాలను మర్చిపోతాం, కానీ అవే మీ ప్రాణం మీదికి తెస్తాయి. పిల్లలు పెద్దలు జాగ్రత్తలు పాటించుకుంటూ గణపతి నవరాత్రులను ఎంజాయ్ చేయండి.

శ్రోతలు, ఇవాళ రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. దీంట్లో యాసంగి పంటల సాగు తొలి దశలో చేపట్టవలసిన యాజమాన్య పనుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి సింగడి కార్యక్రమం సమాప్తం. ఈ పూట ఫోన్ కలవని శ్రోతలు, సాయంత్రం 5:00 మాట చెప్పండి పాట అయినండ్రి కార్యక్రమానికి, రాత్రి 8:30 ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు, రాత్రి 10:30 మదరిమలో మనసుకు హత్తుకునే హాయైన పాటలను వినుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 10:00 కావస్తుంది. మరికొంతసేపట్లో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ బిల్లులోని నిబంధనల గురించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధుల నుంచి కమిటీ వివరణలు స్వీకరిస్తుంది. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో చట్టాన్ని సవరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ, ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవం మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్ గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణా విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్ కు ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. తెలంగాణ అసెంబ్లీ సమాపేశాలు ఈరోజు 8వ రోజుకు చేరుకున్నాయి. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో వర్షాభావ పరిస్థితులపై సభలో ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయడంలో, వాటికి చట్టబద్దత కల్పించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలంటూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈరోజు వాయిదా తీర్మానమిచ్చారు. ఓటర్ల నోటీసుల పరిష్కార ప్రక్రియను రాష్ట ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. సర్ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసుల పరిష్కారానికి ఓటర్ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓల ఎదుట హాజరై పత్రాలు అందిస్తే సరిపోతుందని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈరోజు బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో కూడా వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వినిపించి చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం మాలనించే సంపూర్ణ వినోదం. యాస్ స్టూడియో క్లాక్ లో సమయం 10:04 అయింది. రైట్, మనం ఇక ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వినడానికి సిద్ధంగా. మన 10-11 ఎగ్జామ్ ఎంటర్టైన్ చేసే మస్తు మస్తు పాటలు, ఎస్పెషల్లీ 2006 నుంచి 2010 వరకు ఈ 5 ఇయర్స్ లో వచ్చినటువంటి అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్ని కూడా వినిపిస్తాను. మరి మీరు కూడా వినిపించాలి అంటే, మీకు నచ్చిన పాటలు, ఆ ఇయర్ లో ఉన్న పాటలు మీరు కూడా వినాలనుకుంటే జస్ట్ మెసేజ్ చేయండి 0402324-0852 నెంబర్ కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించండి 2006 to 2010 లోపు వచ్చినటువంటి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ని. రైట్, మరి లేట్ చేయకుండా మాట ఆపి పాట వినిపిస్తాయి. ఏ పాట వినిపిస్తాను అంటే సిద్ధార్థ్ పాడినటువంటి పాట, అనంతశ్రీరామ్ రాసినటువంటి పాట, దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినటువంటి పాట బొమ్మరిల్లు నుంచి వచ్చేస్తుంది స్టూడియో.

0: మీరు కూడా అలా అప్పుడు ఇప్పుడు అంటూ కలలు కనాల్సిన అవసరమేం లేదు. మీకు నచ్చిన పాట 2006 నుంచి 2010 లోపు ఉంటే వెంటనే మెసేజ్ చేయండి 0402324 0852 నెంబర్ కి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జీ సురభి రమేష్. మరి 10 to 11 వరకు ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్, 2006 నుంచి 2010 వరకు వచ్చినటువంటి పాటలు వినిపించే మధ్యలో మంచి మాటలు కూడా చెప్తాను. ముఖ్యంగా జాతకాలు చూడడానికి చేతులు చిలకలు అక్కర్లేదు బాసు. మీ చేతిలో ఉన్న ఫోన్లోని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మీ అసలు రంగు బయటపడిపోతుంది. సైకే అని మరి ఈ విషయాన్ని ఎవరో చెప్తుందంటే సైకాలజీ వాళ్ళు. అంటే మీ డీపీలు, మీరు పెట్టే స్టేటస్లు కేవలం టైంపాస్ కాదు, మీ మనస్తత్వానికి జిరాక్స్ కాపీలట. మరి ఈరోజు ఈ షోలో మీ సోషల్ మీడియా, మరి ముఖ్యంగా వాట్సాప్ స్కానింగ్ మిషన్లో పెట్టి మీరేంటో చూసేద్దాం. అలోపు మంచి మూడ్లోకి తీసుకెళ్లే ఫ్రెష్ సాంగ్స్ మీకోసం, ఎవర్ గ్రీన్స్ హిట్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం వచ్చేస్తుంది మరో వండర్ఫుల్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. ఫ్రమ్ మున్నా నుంచి వచ్చేస్తుంది, ఎం వెంకటేష్ నందిపేట నుంచి, నేతూరు కళ్యాణచారి కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా నుంచి, అలాగే నెహ్రూ పార్క్ నిజామాబాద్ అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్ ఫరూక్, మసూమ్ కరీం, సయీద్ ఖలీల్, ముబీన్ బాయ్, షేక్ సలీం, వీళ్ళందరూ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి, భూదాన్ పోజంపల్లి నుంచి, గాంధీనగర్ నుంచి, ఎలగందుల పద్మశాల సిద్ధులు, శారద, పూజ, మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అడిగినటువంటి పాట మున్నా మూవీ నుంచి మనసా నువ్వు ఉండే చోటు అంటూ నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరణ్ సాధన సర్గం పాడినటువంటి పాట కందికొండ సాహిత్యం, హరిజరాజ్ సంగీతం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం.

0: అలంకరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ ల సమయం 10:19 అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆదిత్య సురబీరమే. రైట్, మనం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ తో పాటుగా ఎవర్ గ్రీన్ హిట్ టాక్స్ కూడా, ఎస్పెషల్లీ అంటే మనము ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా కేవలం రకరకాల న్యూస్ ని షేర్ చేసుకోవడం, మెమొరేషన్ షేర్ చేసుకోవడమే కాదు, సోషల్ మీడియాలో మనం ఆ డీపీల్లో పెట్టేటటువంటి ఫోటో కూడా, అంటే సైకలాజికల్ గా సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే దానికి సంబంధించి మీరు పెట్టే ఫోటోలను బట్టి కూడా మీ సైకాలజీ ఎలా ఉంటుందో మనము అంచనా వేయొచ్చు అని చెప్తున్నారు. వాటిలో 0.1, గ్యాంగ్ తో కలిసి దిగిన ఫోటో గ్రూప్ ఫోటోలో డీపీగా పెట్టేవాళ్ళు స్నేహం బంధాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే సెంటిమెంటల్ పీపుల్ అంట. ఇక 0.2 అయితే అందమైన సన్సెట్, హిమాలయాలు, పూల కుండీలు ఫోటోలు పెట్టేవాళ్ళు జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతతను వెతికి అంటే చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉండేటటువంటి పీస్ఫుల్ లవర్స్ అంటున్నారు. అలాగే ఫోటో ఏది పెట్టకుండా ఆ బూడిద రంగు డమ్మీ బొమ్మను ఉంచేవాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా, నేనెవరో నీకెందుకు బ్రదర్ అనుకునే అలా అల్ట్రా సీక్రెట్ ఏజెంట్లుగా ఉంటారట. అంతేకాకుండా మీ డీపీ ఏ కేటగిరీలో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ఈలోపు మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం రెడీగా ఉంది. మరి వాళ్ళు అడిగిన వాళ్ళు దస్తగిరి, సంధ్యా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి, నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల్ తాళ్ల రాంపూర్ నుండి సురేంద్ర, రజిత, బుచ్చమ్మ, అభినయ్, వివేక, చారి, అలాగే వరంగల్ కాసిబుగ్గ నుండి నల్లా, సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట. ఈ పాట విన్న తర్వాత నో డౌట్ టక టక టక టక అంటే కాళ్ళు కదుతారని చెప్తున్నాను అనమాట. ఇంతకీ ఏం పాట అంటే బెనీ అండ్ ఫ్రీ ఆఫ్ అనేటువంటి పాట, రామజోగే శాస్త్రి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో వస్తుంది. జల్సా మూవీ నుంచి.

0: అవసరం. కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
6: మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:26 అయింది. మనము నా ఎవర్ గ్రీన్ హిట్స్ వింటూ హ్యాపీగా మార్నింగ్ వైబ్ ని బాగా, అంటే ఇలాంటి టైంలో మంచి మంచి పాటలు వింటూ ఉండే, ఎస్పెషల్లీ అంటే ఇది జర్నీ టైం కదా, ఆఫీసులకు వెళ్లేది కాలేజీలకు వెళ్లే టైం కదా, ఇటువంటి టైంలో కొంచెం జర్నీలో ఇబ్బందిగా ఉన్న టైంలో ట్రాఫిక్ కానీ ఇలాంటి ఉన్నప్పుడు ఇలాంటి పాటలు ఉంటే మంచి ఎనర్జీ ఇస్తుంది. ఇలాంటి ఎనర్జీతో పాటు మంచి విషయాలు కూడా తెలుసుకుంటాయి. ఎస్పెషల్లీ మన సోషల్ మీడియాలో మనం పెట్టేటటువంటి డీపీలు కానివ్వండి, స్టేటస్లు కానివ్వండి, అవి మన సైకాలజీని ఏ విధంగా తెలియజేస్తున్నాయనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక చాట్ విండోలోకి వెళ్తే ఇక్కడ ఇంకో రకమైన మనుషులు కనిపిస్తూ ఉంటారు. ఒకటి, మనం హాయ్ అని సెండ్ కొట్టేలోపు ఏంటి సంగతి అని రిప్లై ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసారు, వీళ్ళు సూపర్ కేరింగ్ అనమాట, కాకపోతే కాస్త హైపర్ యాంగ్జైటీ టైప్ అనమాట. ఇక రెండో వాళ్ళు ఉన్నాను, మనం ఈ రోజు మెసేజ్ చేస్తే వారం రోజుల తర్వాత నిదానంగా రిప్లై ఇచ్చే లేజీ జీవులు అనమాట. వీళ్ళ దృష్టిలో మరి సోషల్ మీడియా అనేది జస్ట్ ఒక పోస్ట్ ఆఫీస్ లాంటిది మాత్రమే అనమాట. ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వెళ్తున్నారన్న ఫీలింగ్ లో ఉంటుంది. ఈ మధ్యకాలంలో పోస్ట్ ఆఫీస్ కూడా చాలా అప్గ్రేడ్ అయ్యి చాలా స్పీడ్ పోస్ట్ కూడా అందిస్తూ ఉంటే వీళ్ళు మాత్రం వాటికంటే లేట్ గా అలా ఉంటారు అనమాట. ఇక మూడు, చిన్న మాట కూడా 10 ఎమోజీలు నవ్వుల బొమ్మలు కలిపి పంపి ఎక్స్ప్రెస్ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. అబ్బో వీళ్ళు చాలా ఎమోషనల్ ఫ్రెండ్లీ అనమాట. మీ చాట్లో ఇలాంటి స్నేహితులు తగిలే ఉంటారు కదా, రైట్? ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈలోపు మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం రెడీగా ఉంది. శ్రీకాంత్ ఫ్రమ్ దిల్చుక్ నగర్ నుంచి, మాధవి ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక్, భద్రావతి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు. వాళ్ళు అడుగుతున్నటువంటి పాట ఏంటి అంటే ద్రోణామువే నుంచి రంజితాండు హర్షుగా పాడినటువంటి పాట, అనంత శ్రీరామ్ సాహిత్యం, అనుప్రువెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో మస్తు పాట.

0: ఏం మాయా చేసావే అంటూ ఇంకేం మాయ చేస్తామంటే మంచి మంచి పాటలు వినిపించేస్తూ ఉంటుంది మీ వివిధ భారతి. మంచి పాటలు వినిపిస్తుంది, మళ్ళీ మాయలు పడేస్తూ ఉంది అనమాట. ఇలాంటి పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయ తార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: FM 102.8 MHz పై
4: మీట్ ద స్టార్.
5: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download.

0: చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, నేను మీ ఆర్జే సురభి రమేష్. రైట్, మనమున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటూ, మరి సాంగ్స్ మధ్యలో మంచి మాటలు కూడా తెలుసుకుంటాం. ముఖ్యంగా సోషల్ మీడియా అనేది మనల్ని ఏ విధంగా అంటే రిప్రజెంట్ చేస్తుంది. చాలా మంది ఏంటంటే సోషల్ మీడియా ఒక టైం పాస్ అని అనుకుంటారు, కానీ టైం పాస్ వెనక కూడా మీరు పెట్టేటటువంటి పోస్ట్ కానివ్వండి, మీరు పెట్టేటటువంటి స్టేటస్ కానీ మీ మైండ్ సెటప్ ఏంటైనా తెలుస్తూ ఉంటుంది జనాలకి. మీరు చెప్పకుండానే ఎదుటి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటున్నారు. దాంట్లో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రోజు 20 స్టేటస్ అప్డేట్ చేస్తూ తమ లైఫ్ డైరీని లైవ్ లో పెట్టేవాళ్ళు ప్యూర్ ఎక్స్ట్రోవర్డ్స్, నలుగురితో కలవడమే వీళ్ళ సరదా అనమాట. వీళ్ళు ఎక్కువగా నలుగురితో కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలాంటి మరిన్ని విషయాలు కూడా ఉన్నాయి, నేను చెప్తాను. ఈలోపు మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం రెడీగా ఉంది. ఎవరు అడుగుతున్నారు? విశ్వం, శివ, ఐశ్వర్య, శ్లోకశ్రీ, వత్సల్, సుగుణ, కృష్ణ, భవానీ అండ్ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. మషూర్వాడ, వైజాగ్ నుంచి, విశాఖపట్నం నుంచి మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి రాజ్. ఇక కర్ణాటక అలగాపురం గ్రామం అన్నూరు తాలూకా చామరాజనగర జిల్లా నుంచి సి పూర్ణచంద్ర, తేజస్వి, డాక్టర్ ఎం చిన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి బుచ్చేగౌడ్ క్యాంపస్. వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట మల్లన్న మూవీ నుంచి విక్రమ్ అండ్ రీటా పాడినటువంటి పాట, సాహితీ సాహిత్యానందించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చినటువంటి మంచి రాగింగ్ సాంగ్ స్టూడియో.

0: పాట మొత్తంలో వచ్చిన సహజం ఏదైనా ఉందా అంటే డుంబులక్కు జుంబులక్కు డుంబులక్కు డుంబులు డుంబులక్కు డుంబులక్కు జుంబులక్కు జుంబులు కదా రైట్. ఇలాంటి మాసు మాసు పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 10:42 అయింది. అస్సలు టైం ఆగనే ఆగట్లేదు, అలా వెళ్లిపోతుంది. మన పాటలు కూడా, మన జోష్ కూడా ఏ మాత్రం ఆగకుండా ముందుకు వెళ్ళిపోతుంది కదా. రైట్, మరి లేట్ చేయకుండా మరో వన్ ఫుల్ ట్రాక్ వినిపించే ముందు మనం సోషల్ మీడియాలో మనం పెట్టేటువంటి పోస్ట్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మన గురించి ఎలాగా సైకాలజీ పరంగా మన సైకాలజీ ఎలా అర్థమవుతుంది జనాలకి అనే విషయంలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, టైప్ చేయడానికి బద్దకించి 3 నిమిషాల పొడవాటి ఇలా అంటే ఒక 3-4 నిమిషాలు ఉంటుంది, అది ఎప్పటికీ అయిపోనే అయిపోదు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, వాళ్ళు ఎప్పుడు పాజ్ ఇస్తారో, ఎప్పుడు గ్యాప్ ఇస్తారో. మరీ ముఖ్యంగా ఏంటంటే, కొంత పాజ్ ఇచ్చి ఇచ్చి ఇచ్చి అయిపోయింది అనేలోపు మళ్ళీ ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇలాగా 3-4 నిమిషాలు పొడవాటి వాయిస్ నోట్స్ పంపే ప్రాక్టికల్స్ జనాలు సమయమే అమూల్యం అనుకునే రకం అన్నమాట అని మరి చెప్తూ ఉన్నారు దీని మీద సర్వేయర్ చేస్తున్న వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళ గురించి మరికొన్ని విషయాలు కూడా నేను చెప్తాను, మీరు మాత్రం ఏం చేస్తారు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 2005 నుంచి మళ్ళీ 2010 వరకు మధ్యలో వచ్చినటువంటి పాటలన్నీ కూడా వింటూ ఉన్నాం కదా. రైట్, ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో వండర్ఫుల్ ట్రాక్. ఇబ్రహీంపట్నం ఆదిభట్ల కరాది గోపికృష్ణ ఉమావతి గారు, అలాగే హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్, చంద్రు, శ్రేయాంశ్, అలాగే కీసర్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి కుటుంబ సభ్యులందరూ అడుగుతున్నటువంటి పాట లక్ష్మీ మూవీ నుంచి శంకర్ మహదేవన్ సుధా పాడినటువంటి పాట చంద్రబోధ్ సాహిత్యం రమణ గోగుల సంగీతం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం ఇలా కొనసాగుతూనే ఉంటుంది ప్రతిరోజు. మరి అయితే ఒక్కడితోటి కొనసాగుతుందా అంటే లేదు, నెక్స్ట్ ఆర్జే కూడా మన కోసం రెడీగా ఉన్నారు. ఇంతకీ ఆ ఆర్జే ఎవరు అనేది ఒక్కసారి ఆ గొంతులు విందామా. హలో.
2: హలో అండి రమేష్ గారు.
1: హలో, గుడ్ మార్నింగ్. లక్ష్మి, హౌ యూ లక్ష్మి?
2: ఫైన్ అండి, గుడ్ మార్నింగ్.
1: చాలా ఉత్సాహంగా కనబడుతుంది. ఏంటి ఆ ఉత్సాహం వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటి చెప్పండి?
2: కారణం ఏముంది అసలు? ఈ రోజు శ్రోతలతో మనం మాట్లాడొచ్చు, హ్యాపీగా మంచి మంచి పాటలు వినిపించవచ్చు. ఇంతకంటే బలమైన కారణం ఏముండాలి చెప్పండి?
1: నిజంగా 100కి 200 మార్కులు కూడా ఇచ్చాము కదా. రైట్, అయితే మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాము. చాలా మంది అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత అంటే ప్రతి ఫోన్లో కూడా వాట్సాప్ కానివ్వండి, అనేక రకాల స్టేటస్ పెట్టుకోవడం వచ్చింది. ఈ స్టేటస్

0: పెట్టుకోవడం కూడా ఒక రకంగా వాళ్ళ సైకాలజీని తెలియజేస్తుంది అంటారు. అసలు మీరు మీరు చూసే స్టేటస్ లో కానీ ఏవి మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేస్తుంటాయా, లేకపోతే నవ్వుకుంటారా, ఎలాంటి వాటిని మీరు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు?
1: మీరే అన్నారు ఇన్స్పైర్ చేస్తాయని. ఇన్స్పైరింగ్ చేసేవి కొన్ని ఉంటాయి, కొన్ని నవ్వుకునేలా ఉంటాయి, కొన్ని ఏమో వాళ్ళ సైకాలజీని వాళ్ళ మెంటాలిటీని రిప్రజెంట్ చేసేలా ఉంటాయి. ఈవెన్ మన మెసేజ్ లైనా సరే కానివ్వండి, ఏవైనా సరే, వాట్ ఎవర్ మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ అది ఒక మనిషిని రిప్రజెంట్ చేస్తాయి. యాక్చువల్ గా చెప్పాలంటే ఒక కమ్యూనికేషన్ లాగా అనమాట అవన్నీ కూడా,
0: రైట్?
1: ఒక సైలెంట్ కమ్యూనికేషన్.
0: అయితే మరి మీరు ఎక్కువగా ఎలాంటి వాటిని ఇష్టపడుతూ ఉంటారు జనరల్ గా? అంటే ఇప్పుడు మెసేజ్ అయితే ఓకే, జనరల్ గా మీరు స్టేటస్ పెట్టేటప్పుడు ఎలాంటి స్టేటస్ పెడుతూ ఉంటారు? అసలు స్టేటస్ పెడతారా పెట్టారా, అది ఫస్ట్ క్లారిటీ.
1: యాక్చువల్ గా స్టేటస్ అంటే మనం మామూలుగా ఫెస్టివల్స్ విషెస్ చెప్పడానికి మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాను నేనైతే. ఇక అందరు స్టేటస్ అంటే చెప్పాను కదండి, వాళ్ళ మెంటాలిటీస్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. కొన్ని అయితే ఇన్స్పైరింగ్ గా ఉండే ఎవరైనా ఇష్టపడతారు, అండ్ అట్ ద సేమ్ టైం కామెడీ ఎవరైనా ఇష్టపడతారు. ప్రెజెంట్ గా ఉండేవి కూడా ఉంటాయి, జస్ట్ అలా ఒక కొన్ని కొటేషన్స్ షేర్ చేస్తూ, కొన్ని పిక్చర్స్ షేర్ చేస్తూ. ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి అవి కూడా చక్కగా, ఇప్పుడు ఏంటంటే వినాయక చవితి వచ్చింది, చక్కగా పెడుతున్నారు స్టేటస్ లో అసలు వినాయకుడు, బుజ్జి బుజ్జి వినాయకులు, బిల్లు బిల్లు వినాయకులు, అందరు దేవుళ్ళవి
0: చాలా బాగుంది అనే కానికట్టే కూడా టెక్నాలజీని వాడుకునే విధంగా వాడుకుంటే అందరికి ఉపయోగపడుతుంది కదా, రైట్? వెల్ మై లిజనర్స్ వింటూ ఉన్నారు కదా, ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలన్నీ కూడా లక్ష్మి ఇంకా ఇంకా ఇంకా చెప్తుంది. మరి 11 నుంచి 3 o'clock వరకు ఎలా ఉండబోతుంది షో? ఏం ఈ రోజు స్పెషల్ ఏమైనా ఉన్నాయా?
1: ఎస్, అన్ని స్పెషల్స్, ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే కాబట్టి మూవీ రివ్యూ ఉంటుంది. మరి అదేంటో తెలుసుకోవాలంటే వింటూ ఉండాలి కదా.
0: ఎస్, వింటూ ఉండండి. అయితే ఈ లోపు నేను మీకు మైక్ ఇచ్చే లోపు మా శ్రోతతో మాట్లాడతాను, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి. వెల్ మేడల్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఒక చిన్న, అంటే మీకు ఆ సోషల్ మీడియాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్తాను. స్టూడియో
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార,
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: FM 102.8 MHz పై.
3: మీట్ ద స్టార్
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు FM వివిధ భారతి, నేను మీ ఆర్జే సురభి రమేష్. టాటా బై బై చెప్పేక ముందు మరి వాట్సాప్ లో లేదంటే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అన్ని మీడియంస్ లో కూడా మనం పెట్టేటటువంటి స్టేటస్ లు మనల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి, మన మైండ్ ఏంటనేది తెలియజేస్తుంటాయి. కాబట్టి కొంచెం కాదు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏవైనా కూడా కొంచెం సరదాగా ఉండేవి ఓకే, కానీ కొంతమంది పొద్దున్నే లెగ్గానే ఎలా ఉంటుంది అంటే పొద్దున్నే లెగ్గానే ఒక 10 పువ్వులు, 10 సీనరీస్, 10 దేవుళ్ళ బొమ్మలు ఇలాగ పెట్టేసి విసిగించేస్తారు. అలాంటి వాళ్ళు మన చుట్టూ కూడా ఉంటారు. ఏదైనా కూడా కొంచెం జాగ్రత్త కాదు, మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే బ్లూటిక్ లాస్ట్ సీన్ మొత్తం దాచేసి నిషేధ జీవులు కొంతమంది ఉంటారు, వీళ్ళ టైం వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, నా మూడ్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తా అనే టైప్ అనమాట. అర్థమైంది కదా, మీ అరచేతిలో ఉండే యాప్ లో ఎంత పెద్ద కథ ఉందో. కాబట్టి వీటిని అంటే సరదా సరదాగానే ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంతమంది పెట్టే పోస్టులు అనేది హాట్ చేస్తూ ఉంటాయి, లేకపోతే విసిగిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ అంటే ఎక్కువగా ఏది పడితే అది స్టేటస్ లో పెట్టడం వల్ల అవి చూసేంత అంటే 1-2 సార్లు చూస్తారు, ఆ తర్వాత వాళ్ళని స్కిప్ చేసే అవకాశం ఉంటుంది, ఆ వీడికేం పని పాట లేదురా అనుకునే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అలాంటి అనుకోకూడదు అని అంటే మీరేం చేయాలంటే, మీరు అనే కాదు మనం అందరం ఏం చేయాలంటే, జాగ్రత్తగా సోషల్ మీడియాని పద్ధతిగా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏమంటారు, రైట్? ఇది ఈ రోజు మరి హిట్ సాంగ్స్ తో పాటు హిట్ మాటలు కూడా విన్నాం కదా. మరి మీ ఆర్జే సురభి రమేష్ టాటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. మరో షోలో మరిన్ని మంచి పాటలు పసందైన పాటలతో కలుస్తాడు. మరి వెళ్లేక ముందు వండర్ఫుల్ ట్రాక్ కిక్ ఇచ్చేసి పాట, కిక్ మూవీ నుంచి వచ్చేసింది, చిత్ర పాడినటువంటి పాట, శ్రీమంగళ సీతారాం శాస్త్రి సాహిత్యం, థమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్ లో దిమ్ తిన అంటూ వండర్ఫుల్ ట్రాక్ స్టేట్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026ను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఉదయం ప్రారంభించారు. వివిధ రాష్టాల వ్యవసాయ మంత్రులు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేంద్ర మంత్రి ఈ సందర్బంగా మొక్కనాటారు. హైదరాబాద్ మాదాపూర్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. పీఎంఏవైజీ పథకంలో మొదటి విడతగా రాష్టానికి 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. రాష్టంలో ఎల్నినో ప్రభావం, తాగునీరు, విద్యుత్ కొరత నివారణకు చేపట్టిన ముందస్తు ప్రణాళికలను వివరించారు. రాష్టంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఈ నెల 19న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమాపేశం నిర్వహించనున్నట్టు, తల్లిదండ్రులతో భాగస్వామ్యం, ప్రతి విద్యార్థి అభ్యాసనకు బలం అనే ఇతివృత్తంతో సమాపేశాలు జరగనున్నాయి. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణా కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమాపేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్టు తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ టైం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ అర్జే లక్ష్మి. మరి ఈరోజు ఫ్రైడే కాబట్టి మీ అందరికీ తెలుసు మూవీ రివ్యూ ఉంటుంది. ఏంటది యాక్చువల్గా రీబర్త్ అండ్ లవ్ స్టోరీ సబ్జెక్ట్స్ తో తెలుగులో చాలా మూవీస్ వచ్చాయి, ప్రేక్షకుల్ని అలరించాయి, మెప్పించాయి, సూపర్ హిట్ కూడా అయ్యాయనుకోండి. కానీ 2014లో ఒక మూవీ వచ్చింది టిపికల్ అండ్ టఫ్ స్క్రీన్ ప్లేతో,

బర్త్ లవ్ స్టోరీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, అండ్ అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే అనుబంధాన్ని, ప్రేమను తారాల వారీగా తీసుకుని వెండితెర మీద అత్యద్భుతంగా దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఆవిష్కరించిన ఆల్ టైమ్ క్లాసిక్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఇంతకీ ఏంటా మూవీ చెప్పేనా? ఎస్, మనం మూవీ రివ్యూ ఈరోజు మీకోసం. స్టే ట్యూన్డ్.

గుర్తుకొస్తున్నాయి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మనం మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా కింగ్ అక్కినేని నాగార్జున గారు నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగ చైతన్య, సమంత, శ్రీయ, దిగ్గజ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రధాన పాత్రలుగా శిశీంద్రి అఖిల్ ను లాంచ్ చేస్తూ విక్రమ్ కె కుమార్ గారి డైరెక్షన్ లో నిర్మించిన మల్టీ స్టారర్ మనం. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను హాలో బ్రదర్ సినిమా నుంచి ఇసుపెట్ సాంగ్.

గుర్తుకొస్తున్నాయి మనం మూవీ రివ్యూ వింటున్నారు ఓన్లీ అండ్ వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మూడు తరాలను రిప్రజెంట్ చేసే మనం కథలు ఒకే కుటుంబానికి చెందిన హీరోలు నటించడం ఒక ప్రత్యేకత అయితే వాళ్ల ఒరిజినల్ పేర్లనే ఒకరి పేరు ఇంకొకరికి ఇవ్వడం అనేది మరో ప్రత్యేకత. అంటే నాగార్జున గారికి నాగేశ్వరరావు గారి పేరు, నాగేశ్వరరావు గారికి చైతన్య పేరు, చైతన్య గారికి నాగార్జున అనే పేరు. సో ఇలా ఇవ్వడం అనేది ఒక స్పెషల్ గా అనిపిస్తుంది. అండ్ సినిమా చూస్తున్నప్పుడు మనకు ఆ ఫీల్ అర్థమవుతుంది అనుకోండి. మాట్లాడుకుందాం, మరిన్ని విశేషాలు వింటూ ఉండండి మూవీ రివ్యూ. అండ్ ఇప్పుడు మీకోసం మన మూవీ నుంచి ఎనర్జెటిక్ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మూవీ రివ్యూ టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరిక మూడు మనం మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మూడు తారాలను మాత్రమే కాదు, మూడు ప్రపంచాలను మన కళ్ల ముందు మనం సినిమాలో ఆవిష్కరించారు దర్శకుడు. యాక్చువల్ గా నాగార్జున, శ్రీయ గారి స్టోరీ ద్వారా స్వాతంత్ర్యం రాకముందు ఉన్న ప్రపంచాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. 90s జనరేషన్ అంటే నాగార్జున గారు అంటే బిట్టు పెరుగు పెద్దయ్యి పెద్ద బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అవడం అనేది 90s జనరేషన్ లాగా. ఆ తర్వాత సమంత నాగ చైతన్య గారి స్టోరీ ద్వారా మిలినియం వరల్డ్. సో వీటన్నిటినీ ఒకే కథలో ఫ్రేమ్ లో పేట్రియాటిక్ అండ్ హిలేరియస్ జోనర్స్ లో ఎంటర్టైన్ మ్యూజిక్ తో రూపొందించి ప్రేక్షకుల్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు. మరి మరిన్ని మనం విశేషాలు మాట్లాడుకునే ముందు మరో పాట వినేద్దామా? కిల్లర్ సినిమా నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: గుర్తుకొస్తున్నాయి. మీరు వింటున్నారు మనం మూవీ రివ్యూ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మనం అంటే గుర్తొచ్చేది మంచి పాటలు కూడా కదా. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్ని మెస్మరైజింగ్ ఆల్ టైమ్ హిట్స్ అని చెప్పొచ్చు. సినిమాలో కథాపరంగా వచ్చే పాటలు కమర్షియల్ గా కూడా సక్సెస్ అవుతాయని ప్రూవ్ చేసింది సినిమా. చంద్రబోస్ వానివాళ్ల గారి సాహిత్యం అన్ని తరాల వాళ్లను ఆకట్టుకుంది. ఇక కథకు, దర్శకుడి ఆలోచనలకు జీవం పోస్తూ సహజత్వాన్ని తీసుకొస్తాయి హర్షవర్దన్ గారు రాసిన సంభాషణలు కదా. మీరు గుర్తు చేసుకోండి, అసలు ఎంత బాగుంటాయి ఈ సినిమాలో డైలాగ్స్ అన్ని కూడా చాలా నాచురల్ గా. ఏదో మనం రియల్ లైఫ్ లో ఒకరికొకరు ఎదురు పడితే ఎలా మాట్లాడుకుంటాం, లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, వాట్ ఎవర్, అలాగే ఉంటాయి డైలాగ్స్ అన్ని కూడా. అట్ ద సేమ్ టైం కథకి కావలసిన బలాన్ని కూడా తీసుకొచ్చే డైలాగ్స్ అవి. సో హర్షవర్దన్ గారికి దక్కుతుంది ఆ క్రెడిట్. ఇంకా చెప్పాలంటే నాగార్జున గారు, సమంత గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా మనం స్పెషల్ గా చెప్పుకోవాలి. యాక్చువల్ గా రీబర్త్ అంటే తల్లి మళ్లీ పుట్టిందనే విషయం నాగార్జున గారికి తెలుసు. అండ్ అలాగే కానీ తనకంటే ఇప్పుడు వయసులో చిన్నమ్మాయి, ఆ అమ్మా అమ్మ అని పిలుస్తూ ఆ బ్యాలెన్సింగ్ ని, ఆ ఎమోషన్ ఎంత బాగా బ్యాలెన్స్ చేశారంటే నిజంగా. అలాగే సమంత గారు కూడా తన కొడుకు అని తెలుసు కానీ తనకంటే వయసులో పెద్దవాడు ఇప్పుడు. అలాగే బిట్టు బిట్టు అని పిలుస్తూ వాళ్ళిద్దరి మధ్య ఉండే సీన్స్ అన్ని కూడా తల్లి కొడుకుల అనుబంధాన్ని ఎంత బాగా ఎలివేట్ చేశాయంటే నిజంగా అలా కనెక్ట్ అయిపోతాం అంతే ఆ సినిమాకి, ఆ సీన్స్ కి. సో వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. మరి ఉన్నాయి ఇంకా చాలా విశేషాలు చెప్పాల్సినవి, కాకపోతే ఒక పాట వినిపిస్తాను వెంటనే కాదు, ఒక స్పాట్, ఆ తర్వాత పాట. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
4: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్.

గుర్తుకొస్తున్నాయి. మీరు వింటున్నారు మనం మూవీ రివ్యూ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. 8 పిల్లాడికి తల్లిదండ్రులైన భార్యాభర్తలు ఒక ప్రమాదంలో చనిపోయి ఆ పిల్లవాడు పెద్దయ్యేటప్పటికీ మళ్లీ వాళ్లు తిరిగి పుట్టడం, పేరెంట్స్ ని గుర్తించి తిరిగి ఒక్కటి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు 80 ఏళ్లు పైబడిన ఒక పెద్ద ఆయన హీరోని అంటే బిట్టుని పూర్వజన్మలో కారు ప్రమాదంలో చనిపోయిన తండ్రిగా, డాక్టర్గా పరిచయమైన అంజలిని అమ్మగా గుర్తించి మళ్లీ వాళ్లను ఒకటి చేసే ప్రయత్నం, చివరిగా వీళ్లందరితో కలిసి అఖిల్ని కనిపించేలా చేయడం, ఇది కథ. వినడానికి కన్ఫ్యూజన్ గా అనిపించే స్టోరీని సిల్వర్ స్క్రీన్ మీద ఇంట్రెస్టింగ్ గా ప్లెజెంట్ గా ప్రజెంట్ చేసిన విక్రమ్ కే కుమార్ గారి స్క్రీన్ ప్లే కి అందరం ఫిదా అయిపోయామంతే. అందుకే అంత బంపర్ హిట్ అయింది సినిమా. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను నిర్ణయ మూవీ నుంచి ఆల్ టైమ్ సెపరేట్ సాంగ్.

0: హలో గురు ప్రేమ కోసమేను జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం.
1: గుర్తుకొస్తున్నాయి ఈ టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం మనం మూవీ రివ్యూ వింటున్నారు మీరు. 2013 జూన్ 3న లాంచ్ అయిన మనం మూవీ చిత్రీకరణ 2013 జూలై 7న హైదరాబాద్ లోని నారాయణగూడలో స్టార్ట్ అయింది. 2014 మే 23న విడుదలైంది. మీరు ఎప్పుడైనా చూడండి, మనకి నెట్లో ఈ మూవీ గురించి సెర్చ్ చేసినప్పుడు ఒక పోస్టర్ కనిపిస్తుంది. మే 23న మనం కలుద్దాం థియేటర్స్ లోని. మనంని హైలైట్ చేస్తూ చెప్పేది ఇంత బాగుంటుందో, నిజంగా అట్రాక్టివ్ గా ఉంటుంది పోస్టర్, అదే సినిమాకి వెళ్లిపోదాం అనిపించేలా ఉంటుంది. కలెక్షన్ల వరకు అంటే 4 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన మనం కలెక్షన్ల వర్షం కురిపించి దాదాపు 15 కోట్లు వసూలు చేసింది. 2014 సంవత్సరంలో 4 సైమా పురస్కారాలు అందుకుంది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో చైతన్య మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ ఎంజాయ్ దిస్.

చూస్తున్న ఇలా మీరు వింటున్నారు మనం మూవీ రివ్యూ ఓన్లీ ఆన్ వివిద్ భారతి 102.8 ఎఫ్ఎం. దిగ్గజ నటుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమా ఇది. ఇందులో ఆయన తన మనవడైన చైతన్య పేరుతో నటించడం గమ్మత్తుగా అనిపిస్తుంది. ఒక రకంగా నాగేశ్వరరావు గారికి ఆయన కుటుంబం అందించిన ఘనమైన నివాళి మనం మూవీ. తెలుగు సినీ చరిత్రలో ప్రేక్షకుల మనసుల్లో మనం లూస్ అని అనొచ్చాము కదా. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇంకో పాట వినిపిస్తున్నాను ప్రెసిడెంట్ గారి పెళ్ళం సినిమా నుంచి.

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం మనం మూవీ రివ్యూ మీరు వింటున్నారు. ఎమోషన్స్ తో పాటు టైమ్ అండ్ డెస్టినీని దర్శకుడు ఎలివేట్ చేసిన తీరు ఆసక్తిగా ఉండి ఆకట్టుకుంటుంది. యాక్చువల్ గా మన సినిమాల్లో లాజిక్ వెతకూడదు కదా, అంటారు కదా వెన్ లాజిక్ స్టార్ట్స్ డ్రామా ఎండ్స్ అని. సో పర్టికులర్ గా కొన్ని సినిమాల్లో అస్సలు మనం లాజిక్ కోసం వెతకం, అలాంటి సినిమానే ఇది. పైగా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది. ఇక పిఎస్ వినోద్ గారి ఛాయాగ్రహణం 3 గంటల పాటు మనల్ని మనంతో విహరించేలా చేస్తుంది. తల్లిదండ్రుల గొడవలు పిల్లల్ని ఎలా ఇబ్బంది పడతాయి, భార్యాభర్తల మధ్య వచ్చే అపార్థాలను క్లియర్ చేసుకోవాల్సిన అవసరం, వాటి పరిణామాలు, అలాగే మనకు భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే సరిపోదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేసి తీరాలి అన్న ఒక పాయింట్ ను కూడా చాలా చక్కగా ఎలివేట్ చేశాడు డైరెక్టర్. సో వీటన్నిటినీ సున్నితంగా ఆలోచింపచేసేలా ప్రజెంట్ చేశారు సినిమాలో. మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు వినిపిస్తున్నాను శివ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయిలో మీరు వింటున్నారు మనం మూవీ రివ్యూ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. కమర్షియల్ సినిమాలు క్లాసిక్స్ గా, క్లాసిక్ మూవీస్ కమర్షియల్ గా సక్సెస్ అవడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి మూవీ మనం. కంప్లీట్ క్లాసిక్ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాగేశ్వరరావు గారు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సమంత, శ్రీయగార్ల లాంటి భారీ తారాగణాన్ని ఒక సినిమాలో చూడటం అనే ఒక మోస్ట్ వాంటెడ్ విష్ కి రూపం మనం. ఎన్నిసార్లు చూసినా మిస్ అవ్వకుండా టీవీలో వచ్చిన ప్రతిసారి చూడాలనిపిస్తుంది నాకైతే. మరి మీకు అంతేగా.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి క్లాక్ల టైం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు పాట వినిపిస్తాను. ఎలాగూ మనం చెప్పబోయే టాపిక్ కూడా పాటకు రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి ముందు పాట విందాం, ఆ తర్వాత చెప్పుకుందాం చైతన్య స్ఫూర్తి విశేషాలు. స్టే ట్యూన్డ్.

బిడ్డా అంత లేదు, చప్పుడు సరే గట్టిగా చేయమను.

వినాయకుడి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. వాడవాడలో కొలువైన గౌరీ తనయుడిని పూజిస్తున్నాం, నైవేద్యాలు సమర్పిస్తున్నాం, గీతాలతో శ్లోకాలతో స్తుతిస్తున్నాం. మరి గణేశుడిని ఎంతవరకు అర్థం చేసుకున్నాం? స్ఫూర్తిగా తీసుకుని పాటించాల్సిన విషయాల గురించి ఆలోచిస్తున్నామా? మాట్లాడుకుందాం. ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. గణపతి బప్ప ఇవాళ్టి మన చైతన్య స్ఫూర్తి. మరి గణపతి బప్ప నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మరి అవి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయి? అవే మాట్లాడుకుందాం ఇప్పుడు. పార్వతీదేవి నలుగుపిండితో తయారు చేసి ఇష్టంగా తీర్చిదిద్దిన పుత్రుడు విఘ్నాధిపతి వినాయకుడు. ప్రథమ పూజలు అందుకొని విఘ్నాలను తొలగించే దైవం, అందరం పూజిస్తాం కదా. అయితే గణపతి గౌరీదేవి సృష్టించిన మూర్తి మాత్రమే కాదు, ఆమె శక్తి సంపత్తులు, దీక్షా దక్షతలు కూడా అందిపుచ్చుకున్న పుత్రరత్నం. ధీరత్వం, దయాగుణం, సహనం, సమయస్ఫూర్తి అన్ని అంశాల్లోనూ జగన్మాత నుంచి నేర్చుకున్నవే, తల్లి నుంచి గ్రహించినవే. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు శివరామరాజు సినిమా నుంచి ఈ పాట వినేద్దాం. ఆ తర్వాత మరిన్ని కబుర్లు.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. గణపతి బప్ప ఇవాళ్టి మన చైతన్య స్ఫూర్తి. మరి ప్రతి మనిషి అలవర్చుకోవలసిన సద్గుణాలకు ప్రతిరూపం గణపతి. అమ్మలాగే సడలని పట్టుదల, సంకల్పించిన పని పూర్తి అయ్యే వరకు విడిచిపట్టని దీక్ష గణనాథుడిది. అందుకేగా వ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు విరిగిన గంటం స్థానంలో ఒక తన దంతాన్ని విరిచి మరీ భారతాన్ని రాయడం పూర్తి చేసి ఏకదంతుడయ్యాడు. వ్యాసుడు చెప్పాడట, వినాయక నేను భారతాన్ని చెప్పడం మొదలు పెడుతున్నాను, స్పీడ్గా చెప్పేస్తాను, ఎక్కడ ఆగను, నువ్వు కూడా ఆపకుండా రాయాలి అని. సరే అన్నాడు. రాస్తున్నప్పుడు గంటం విరిగిపోయింది. అలా అని గంటం విరిగిపోయిందని ఆగిపోలేదు. తన దంతాన్ని విరిచి మరీ భారతాన్ని రాశాడు, ఏకదంతుడయ్యాడు. మరి మరిన్ని విషయాలు చెప్తాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో మరో సెమీ డివోషనల్ సాంగ్ మీకోసం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. చైతన్య స్ఫూర్తి టైం. గణపతి పప్ప ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. ఏ సమయానికి ఎలా స్పందించాలో తెలిసిన సమయస్ఫూర్తి, మృదు స్వభావం, సరళత్వంలో తల్లి ఉమాదేవిని మించిన వాడు గణనాథుడు. అమ్మలాగే ప్రకృతి ప్రేమికుడు, ఆరాధకుడు. అందుకే మట్టితో గణపతిని తయారు చేసుకుని పత్రాలు, గరిక, పుష్పాలతో పూజించి తిరిగి నీళ్లలో కలుపుతాం. ఇది ఆయన ప్రకృతి ప్రియత్వానికి నిదర్శనం. యుగమీదైనా తల్లే పిల్లలకు ఆదర్శం. ఆమె అన్ని మంచి లక్షణాలను అలవర్చుకుంటారు, ఆ మార్గాన్ని అనుసరిస్తారు కదా. పార్వతీ గణేశుల నుంచి నేటి తరమే కాదు, అన్ని తరాల వాళ్లు నేర్చుకోవాల్సింది ఇదే. అందుకే అంటారు, దైవాన్ని పూజించడం మాత్రమే కాదు అర్థం చేసుకోవాలి, ఆచరించాలి అని. అప్పుడు జీవితంలోనే కాదు మనిషిగా కూడా ఉన్నత స్థానానికి ఎదుగుతాం. ఆలోచించండి అండ్ వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. స్టే ట్యూన్డ్.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
3: మీట్ ద స్టార్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమాపేశంలో బిల్లులోని నిబంధనలు ప్రతిపాదనలపై హోంమంత్రిత్వ శాఖ అధికారులు కమిటీకి సమగ్ర వివరణ ఇస్తారు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత జవాబుదారీతనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 2010 నాటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకుగాను పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున దీనిని జేపీసీకి పంపేందుకు ఆమోదం తెలిపాయి. లోక్సభ స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మాట్లాడుతూ మంత్రి, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్ట్రాల ఉత్తమ విధానాలను అనుసరిస్తామన్నారు. రైతు కేవలం జీవన్దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్టాల మంత్రులు, వివిధ రాష్టాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా స్వచ్చభారత్ మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో వచ్చిన సామాజిక ఆరోగ్యకరమైన మార్పులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా సామాజిక సాధికారతకు ఇది బలమైన పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా స్వచ్చభారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్టంలో వచ్చిన మార్పులపై ఆకాశవాణి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్టంలో 91% పైగా గ్రామాలు ODF ప్లస్ హోదాను సాధించి ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిని సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయని కథనం పేర్కొంది. మరోవైపు గోబర్ధన్ పథకం ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేస్తూ గిరిజన ప్రాంతాల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరిశుభ్రత పట్ల పెరిగిన ఈ అవగాహన ప్రజల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తోందని వెల్లడించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన యుద్ద శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి పవన్ హన్స్ సంస్థకు కేంద్ర రక్షణ
మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో అందజేశారు. ఈ సందర్బంగా వైమానిక దళానికి 2 తేజస్ శిక్షణ విమానాలతో పాటు తొలి HTT 40 బేసిక్ ట్రైనర్ విమానాన్ని HAL అధికారికంగా అందించింది. పవన్ హన్స్ కు 4 ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన HTT 40 విమానాలు పైలట్ల శిక్షణలో ఆత్మ నిర్భరతను పెంచనుండగా ధృవ్ హెలికాప్టర్లు పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భూటాన్ అభివృద్ది

లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. 3 రోజుల పాటు భూటాన్ లో పర్యటించిన మంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి లియోన్ పో డిఎన్ దుంగ్యాల్ తో కలిసి ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మంత్రులు కలిసి పలు సంక్షేమ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుత్ రంగంలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 4,000 కోట్ల రూపాయల రుణ సహాయం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు భూటాన్ పౌరులు భారతీయ డిజిటల్ నెట్వర్క్ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేలా యూపీఐ ఆధారిత చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చుక్, ఆ దేశ ప్రధానమంత్రి దాషో షెరింగ్ తోబ్గేలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య వాణిజ్య ఉత్పత్తుల మార్కెట్ను మరింత సరళతరం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడంపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. వాణిజ్యం, రవాణా, వ్యాపార నియంత్రణల పరస్పర సహకారంపై ఏర్పాటైన 2 రోజుల సమావేశం నిన్నటితో ముగిసింది. ఈ భేటీలో మార్కెట్ సౌలభ్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలు, సరిహద్దు మౌలిక వసతులు, రైలు రోడ్డు అనుసంధానంతో పాటు అనధికారిక వ్యాపారాన్ని అరికట్టే అంశాలపై చర్చలు జరిగాయి. జపాన్లోని నిషిల్లో గల కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఆతిథ్య జపాన్ జట్టుతో తొలిసారి తలపడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 మంతులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా మజల్తా ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సోహన్ విజయవంతం కావడంపై భద్రతా దళాలను నార్థన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్లో 2 జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జీ లక్ష్మి. ముందుకు ఫుల్ జోషన్ ఎనర్జెటిక్ సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ ని. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: గయిమా గాడివోయ్.
1: సో టైటిల్ సాంగ్ వినేసాం, భాస్కర్ భట్ల గారి సాహిత్యం అండ్ గోపిసుందర్ గారి సంగీతం. నిజంగా గోపిసుందర్ గారు అంటే మనకి మంచి మంచి మెలడీస్ గుర్తొస్తాయి. సో ఇలాంటి ఎనర్జెటిక్ సాంగ్స్ కూడా కంపోజ్ చేస్తారనేది మనకి వింటుంటే వావ్ అనిపిస్తుంది కదా. ఎనీవేస్, మీరు వింటున్నారు ఎయిట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఫిట్నెస్, హెల్త్ గురించి కాన్షియస్నెస్ బాగా పెరిగింది ఈ మధ్య. జిమ్లు, యోగాలు, ఎక్సర్సైజ్లు, వాకింగ్లతో పాటు డైట్ విషయంలో కూడా అందరూ చాలా కేర్ తీసుకుంటున్నారనుకోండి. పర్టికులర్గా రైస్ ఆల్మోస్ట్

మానేస్తున్నారు చాలా మంది వెయిట్ తగ్గడానికి, కానీ ఆ అవసరం లేదు అంటున్నారు నిపుణులు. ఎలాగో చెప్తా, వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఆన్ వివిధ్ భారతి 102.8 FM. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్పరైజింగ్ డిట్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

భరత్ అనే మూవీ నుంచి ఒక ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో. అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి మనం ఫుడ్ గురించిన విషయాలు అంటే లాస్ వెయిట్ లాస్ లో ఫుడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, పర్టికులర్ గా రైస్ గురించి. అసలు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో తెలుసా, ఏం తింటున్నాం అనేది కాకుండా ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది బరువు తగ్గడంలో మోస్ట్ ఇంపార్టెంట్ అట. సో మనం ఏమనుకుంటాం, అన్నం తింటున్నాము వెయిట్ పెరుగుతామేమో అనే ఒక డౌట్ భయం కూడా వస్తుంది, కాబట్టి కంప్లీట్ గా మానేయాలనే చూస్తున్నాం. కానీ అది అవసరం లేదు. ఏం తింటున్నాం అనేది కాకుండా ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు. మరి ఈ విషయాన్ని గమనించి ఫుడ్ తీసుకుంటే రైస్ కంప్లీట్ గా మానేక్కర్లేదటండో. మరి మరిన్ని విషయాలు చెప్తాను మంచి ఫుడ్ ఐటమ్స్ గురించి. అంటే మనకి కంప్లీట్ గా ఆహారం తీసుకున్నామనే ఫీల్ తో పాటు వెయిట్ కూడా పెరగకుండా ఉండే అంశాలు అన్నమాట. మరి మీతో షేర్ చేసుకుంటాను, వింటూ ఉండండి ఈట్ ఫిట్.

0: టీకు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా, ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
5: ఈట్ ఫిట్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి వెయిట్ లాస్ లో మనకి రైస్ ప్రపోర్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం, అలాగే ఆరోగ్యకరమైన పోషక ఆహార పదార్థాలున్న అంశాల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా రోజు తీసుకునే ఫుడ్ లో కూరగాయలు, పీచు, ప్రోటీన్స్ వంటి పదార్థాలు ఉండేలా చూసుకుంటే సరిపోతుందట. ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ని త్యాగం చేయకుండా కార్బోహైడ్రేట్స్ పరిమాణాన్ని తగ్గించాలట. సో అలా తింటే మనకి కడుపు నిండా బోన్ చేసినట్టు ఉంటుంది కడుపు నిండా, అలాగే వెయిట్ పెరుగుతామనే భయం కూడా ఉండదన్నమాట. మరి ఇలాంటి అంశాలు చాలానే మీతో షేర్ చేసుకుంటాను. స్టేట్ ఉంటూ ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదంలో మరో సూపర్ స్టాక్ మీకోసం ఆన్ ద వే.

Yes, Gabbar Singh movie is a super energetic song. Actually, the symbol of dialogue is the part of the power. So, this part of the part is the part of the part. The part of the part is the part of the fragrance, the energy, the freshness, and the part of the part. And the part of the part is the part of the part. The part of the part is the part of the part. And the part of the part is the part of the part. The part of the part is the part of the part. The part of the part is the part of the పోషకాహారాలున్న ఆహార పదార్థాలు పోషకాలున్న ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతవరకు అవసరం, క్వాంటిటీ ఎంతలో తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా కేలరీలు ఎక్కువగా ఉండే ఐటమ్స్ ని తగ్గించాలనుకోండి, ఫుడ్ కావాల్సిన క్వాంటిటీలో తీసుకోవచ్చట. అంటే మనం వెయిట్ పెరుగుతామేమని భయమేం అక్కర్లేదు, కాకపోతే క్యాలరీలు ఎక్కువగా ఉండే ఐటమ్స్ ని తగ్గించాలి. సో ఎంత తింటున్నాం కాక ఏం తీసుకుంటున్నాం అనేది వెయిట్ లాస్ లో ముఖ్యం అంటారు నిపుణులు. ప్రోటీన్, వెజిటబుల్స్, సలాడ్, పెరుగు లాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల భోజనాన్ని బ్యాలెన్సింగ్ గా మార్చుకోవచ్చు అనేది పోషకాహార నిపుణుల సలహా. ఫాలో అవ్వాలిగా మరి హెల్దీగా హ్యాపీగా ఉండటానికి. ఏమంటారు?

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురి.
1: సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగంలో అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శంకర నేత్ర చికిత్సాలయంలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలను పరామర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించామని రవాణా శాఖ మంత్రి

0: పొన్నం ప్రభాకర్ శాసనసభలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ రోడ్డు మ్యాప్ ను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్టాల ఉత్తమ విధానాలను అనుసరిస్తున్నామన్నారు. రైతు కేవలం జీవన్ దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
1: रोड मैप बनाया है, उसके 6 प्रमुख सूत्र हैं. नंबर 1 उत्पादन बढ़ाना, प्रोडक्शन एंड प्रोडक्टिविटी दोनों को बढ़ाना. नंबर 2 उत्पादन की लागत कम करना, कॉस्ट ऑफ कल्टीवेशन हम कैसे कम कर सकते हैं ताकि प्रॉफिट किसान का बढ़े. नंबर 3 किसान पैदा तो कर ले, लेकिन उसके उत्पादन का बेहतर दाम उसको कैसे मिल पाए, MSP और MSP पर खरीदी. लेकिन चौथी चीज है, प्राकृतिक आपदाओं में अगर नुकसान हो जाए.
0: సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్టాల మంత్రులు, వివిధ రాష్టాల శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ మాధాపూర్ లో కలిశారు. పీఎంఏవైజీ పథకంలో మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం, మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శంకర నేత్ర చికిత్సాలయాన్ని సందర్శించి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలను పరామర్శించారు. నర్సంపేట మండలానికి చెందిన సుమారు 150 మంది నిరుపేదలకు బీజేపీ నేత రామ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడంపై ఆయన అభినందనలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో స్పష్టం చేశారు. ఏ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గ లబ్దిదారులకే ఇందిరమ్మ ఇళ్లు అందించే విధంగా ప్రభుత్వ విధానం ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అనుమానాలు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన 2వ ఇండియా ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2026 ముగింపు కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, వ్యవసాయం, విత్తన సాంకేతికత, పరిశోధన, పెట్టుబడుల ద్వారా భారత్ ఆఫ్రికా భాగస్వామ్యాన్ని కొత్త దశకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన విత్తనాలు, ఆహార భద్రత, రైతుల ఆదాయం గ్రామీణాభివృద్దికి పునాది అని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులు, డ్యాంల భద్రత తనిఖీ నివేదికలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింగూర్ కెనాల్, పెద్దరెడ్డిపేట లిఫ్ట్ ఇలిగేషన్ పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. ఫార్ములా ఈరేస్ నిధుల మళ్లింపు కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఈరోజు జరిగిన విచారణకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావుతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. హెచ్ఎండిఏ నిధుల నుంచి 55 కోట్ల రూపాయలను అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు బదిలీ చేశారన్న ఆరోపణలపై నమోదైన ఈ కేసులో వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 30 అక్టోబర్ కి వాయిదా వేసింది. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ, కేసులకు భయపడేది లేదని, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ, సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సేవా సంకల్ప కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ

0: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిన్న సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడుతూ,
1: కేవలం 372,000 ఎకరాలు మాత్రం డిసీజన్ జాబితాలో ప్రైవేట్ భూములు ఉన్నాయి. కోర్టులలో కేసులు ఉన్నటువంటి మాత్రమే లేదు. ప్రజా ఉపయోగ పనులకు ఏదైనా రిజర్వాయర్ నిర్మాణం చేసినప్పుడు కానీ ఇతరత్ర తీసుకున్నప్పుడు ఒక సర్వే నెంబర్ లో 10 ఎకరాలు తీసుకుంటే ఆ సర్వే నెంబర్ 100 ఎకరాలు ఉంటే ఆ రిజిస్టార్ ఆ 10 ఎకరాల బదులు మొత్తం 100 ఎకరాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్న సందర్భంలో ఆగినటువంటివి. అలాంటి వారందరికీ కూడా మరో కోణంలో ఆదుకునే ప్రయత్నం చేసే విధంగా 12 అంశాలపైన 3-man committee వేసి ఆ 3-man committee ముందు వీళ్ళన్ని దరఖాస్తు తీసుకున్న వాళ్ళందరికీ కూడా సహకారాన్ని సేవ రూపంలో అందించి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిన్న రాత్రి నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. దీపం వెలిగించి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, 13 ఏళ్లు గుజరాత్ సీఎంగా, 3వ సారి దేశ ప్రధానిగా సేవలందిస్తున్న మోదీ నిర్విరామంగా పనిచేస్తున్నారని కొనియాడారు. రాష్ట వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 72 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామ్దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కరాటే, కుంఫు, జూడో, కలరియపట్టులో అనుభవం ఉన్న శిక్షకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి అబ్దుల్ నదీం అధ్యక్షతన ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ, మేదరులు కులవృత్తిని వదులుకోకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలలో 4వ విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వరంగల్ సమగ్రాభివృద్దికి తగిన సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి పూనం ఆహువాలియా ఖినిజ్ వెల్లడించారు. హన్మకొండలోని కుడా సమావేశ మందిరంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పూనం ఆహువాలియా ఖినిజ్, అపూర్వ సేన్, నేహా ప్రవాస్ కుమార్ మిశ్రా, వెంకట్రావులతో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నల్గొండ కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. హాలియా మున్సిపల్ పరిధిలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ హుండీలను నిన్న రాత్రి వరకు లెక్కించారు. ఆలయ ఖజానాకు 3,72,78,809 రూపాయల నగదు, 401 గ్రాముల బంగారం, 16 కిలోల 600 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగంలో అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శంకర నేత్ర చికిత్సాలయంలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలను పరామర్శించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం దీని స్టూడియోల టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుగా ఆపద మధురాన్ని ఆస్వాదిద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.

అద్భుతమైన సాహిత్యం, అంతకుమించిన సంగీతం, అందుకే ఇవి ఆపద మధురాలు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. యాక్చువల్ గా ఫెస్టివ్ అకేషన్స్ లో అన్ని రోజులు హాలిడేస్ లానే అనిపిస్తాయి. ఆ వైబు, ఆ జోషే డిఫరెంట్ అబ్బా. అఫ్ కోర్స్ మళ్ళీ వీకెండ్ వచ్చేసింది అనుకోండి, పండుగ జోషిని పెంచడానికి ఇలాంటి స్పెషల్ అకేషన్స్ లో వీవిని వినడం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. నేను చెప్పక్కర్లేదు. మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీ నా మొబైల్స్ తో, ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. పురాణాల ప్రకారం గణపతికి ఎన్ని రూపాలున్నాయి, వాటిని ఏమని పిలుస్తారు? ఎలాగే ఇప్పుడు మన వినాయకుని సంబరాలనే ఉన్నాం కాబట్టి క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనిపించింది. మరోసారి వినండి, పురాణాల ప్రకారం గణపతికి ఎన్ని రూపాలున్నాయి, వాటిని ఏమని పిలుస్తారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అని వెంటనే వాట్సాప్ 2 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ డ్యూయెట్.

నిజంగానే అద్భుతమైన పాట వినేసాం. అవినాష సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, పురాణాల ప్రకారం గణపతికి ఎన్ని రూపాలున్నాయి, వాటిని ఏమని పిలుస్తారని. ఆల్మోస్ట్ అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్స్ కూడా చాలా ఫాస్ట్ గా పంపించేస్తారు. నిజంగా ఎంత అప్డేటెడ్ గా ఉంటారో మన వీబీ లిజనర్స్. వాళ్ళ పేరు చదివేస్తున్నాను. న్యామనింది నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య, మహమ్మద్ జైన్ దురుమడి నుంచి సుధారాణి, హన్మకొండ నుంచి ఆర్బూర్ నుంచి రాధ, ద్రోణంరాజు సూర్యశ్రీ, కౌకూర్ నుంచి హుడాకాల్ నుంచి బుజ్జి, ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, చంద్రశేఖర్ నిజామాబాద్ నుంచి, నర్సంపేట నుంచి బాలకృష్ణ, భూదన్ పోచపల్లి నుంచి మాధవి ఆంజనేయులు, దోర్నల బాలరాజు, వనస్థలపురం నుంచి బ్రహ్మయ్య, కర్నూలు నుంచి చిలుక నారాయణ, అనసూయ జనకంపేట నుంచి, అమరగుర్తి నుంచి బొమ్మదేని లక్ష్మీనారాయణ, ఇంకా వస్తున్నాయి మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండికృష్ణ గౌడ్, అలాగే కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం నుంచి, ఇంకా వస్తున్నాయి ఆన్సర్స్, ఆళ్లగడ్డ నందాల నుంచి పాలెం పోలయ్య. వీళ్ళ నెట్వర్క్ మీ ఆన్సర్లు చదవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ గజ్వల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, ధనరాజ్, సునీత, ఎక్కడి నుంచి మీరు మీ ఏరియా మెన్షన్ చేయలేదు. సో వీళ్ళందరూ పంతాడు శ్రీనివాసరావు, మోరిపొలం నుంచి, శివగంగా నగర్ నుంచి ధనరాజ్, సునీత. సో మీ ఏరియా పేరు కూడా వచ్చేసింది. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ 32 రూపాలున్నాయి వినాయకుడికి పురాణాల ప్రకారం. ఆ రూపాలన్నింటినీ కలిపి ద్వాంతిసంత్ గణపతి అని పిలుస్తారు. సో ఆన్సర్ అలాగే పంపించారు అందరూ కూడా. మరి వినాయక చవితి జరుపుకుండా ఆ మాత్రం నాలెడ్జ్ ఉండాలి కదా. ఎనివేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడైతే వినేద్దాం కూలీ నంబర్ 1 సినిమా నుంచి ఈ పాట, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్.

ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ కదా. సిరివెన్నెల ఇళయరాజు గారి కాంబినేషన్ అంటే కొన్ని క్లాసిక్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. సో ఇలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ లిస్టు లో. యాక్చువల్ ఈ పాట గురించి చెప్పాలంటే వినాయక చవితికి ఈ పాట లేకుండా ఏ సంవత్సరం మనకి తోచదనమాట. ఈ పాట జరిగింది నవరాత్రులు జరిగినన్ని రోజులు ఈ పాట విన్నా కూడా మనకి బోర్ కట్టదు. ఇన్ఫాక్ట్ వినకపోతేనే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనమాట. అది ఆ పాట గొప్పతనం. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా మీరు అడిగేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు పర్యావరణం పరిరక్షణ అనేది మనకు ఒక ఏమంటారు దాన్ని కంపల్సరీ ఒక యుద్దం లాంటిది అనమాట. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మనం బతకగలం, అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం మంచి సమాజాన్ని ప్రకృతిని ఇవ్వగలం. డబ్బుతో కొనలేని ఆస్తి ఇది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే స్వచ్ఛ వాయు సర్వేక్షణ సర్వేల్లో తెలంగాణ రాష్ట్రంలోని రెండు నగరాలు దేశంలోని టాప్10 క్లీన్ సిటీల్లో ఎంపికయ్యాయి. ఏంటా సిటీలు? మరోసారి రెండు క్వశ్చన్ ని. స్వచ్ఛ వాయు సర్వేక్షణ సర్వేల్లో తెలంగాణ రాష్ట్రంలోని రెండు నగరాలు దేశంలోని టాప్10 క్లీన్ సిటీల్లో ఎంపికయ్యాయి. ఏంటా సిటీలు? యాక్చువల్ గా మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం. మరి చూద్దాం ఎంతవరకు ఆన్సర్ చేస్తారో. ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెలడీ డ్యూట్ ఆన్ ద వే.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైమ్ టైమ్. మరి అభిమానుడు సినిమా నుంచి ఒక్క ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ వినేశాం. నిజంగా మనసుకవి ఆత్రేయగా రాసిన పాటలన్నీ కూడా మనసుని తాకేవే, అలరించేవే. ఇక కేవీ మహాదేవన్ గారి సంగీతం తోడైతే చెప్పేదేమో చెప్పండి, ఇలా ఉంటాయన్నమాట. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, స్వచ్ఛవాయు సర్వేక్షణ సర్వేలో తెలంగాణ రాష్టంలోని 2 నగరాలు దేశంలోని టాప్ 10 క్లీన్ సిటీలో ఎంపిక అయ్యాయి, ఏంటా సిటీలో అని. మన వాళ్ళు మామూలుగా లేరుగా మళ్ళీ ఆన్సర్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాస్ట్ ఫాస్ట్ పంపించేశారు. వాళ్ళ పేరు చదివేస్తున్నాను. నిమ్మాని నుంచి వెంకటేశం, లత భూదన్ పోచపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, మహమ్మద్ జైనిద్దన్ ఉమ్మడి నుంచి సురేష్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి భవని వెంకట్ పుటపాక నుంచి ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, అమ్మనగుర్తి నుంచి బొమ్మదేని లక్ష్మీనారాయణ, తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుంచి, మౌనిక బాలు బిఎన్ రెడ్డి నగర్ నుంచి, పంతాడు శ్రీనివాసరావు మోరిపల్లం నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అండ్ సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి, మాధవి ఆంజనేయులు భూదన్ పోచంపల్లి నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, హైదరాబాద్ వనస్థలపురం నుంచి డోర్నాల బాలరాజు, అలాగే ఇండోర్ ఆర్మూర్. ఓ మీరు ఆన్సర్ పేర్లన్నీ కలిపి చదివేస్తే ఇలాగే ఉంటుంది చెప్పేది, నేను ఇలాగే చదివాల్సి వస్తుంది. ఇక గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ సుగుణ, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, హైదరాబాద్ నిజామాబాద్ నుంచి దివాకర్, ఇక నాగభూషణ్ రావు ఎక్కడి నుంచి మీరు, నాగపూర్ మహారాష్ట నుంచి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సంగారెడ్డి, నల్గొండ. ఈ నగరాలు స్వచ్ఛ క్లీన్ సిటీలుగా ఎంపికయ్యాయన్నమాట ఈ సర్వేలో. 3 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల జాబితాలో సంగారెడ్డి 8వ స్థానం రాగా నల్గొండ 10వ స్థానంలో నిలిచింది. సో ఇవి మనం చాలా గ్రేట్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం, అలాగే స్ఫూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం కూడా. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అనేది ఆల్మోస్ట్ ఎక్కువగా మన చేతుల్లోనే ఉంటుంది. ఎక్కువగా మనము ప్రకృతికి హాని కలిగించే పనులు ఎంత మానేస్తామో అంతగా పర్యావరణం అభివృద్ది చెందుతుంది, పచ్చదనం పెరుగుతుంది, మనకు కూడా లైఫ్ స్టైల్ అనేది చాలా హాయిగా హ్యాపీగా ఉంటుంది. మరి ఆలోచించాల్సిన విషయం ఇది. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అంటే ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను రాక్షసుడు సినిమా నుంచి మళ్లీ మళ్లీ వినాలనిపించే ఈ పాట, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

టైమ్లెస్ మాస్టర్ పీస్ అంతే కదా. ఎన్నిసార్లు విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట. వేటూరి ఇళ్ళరాజు గారి కాంబినేషన్ అంటేనే అసలు అల్టిమేట్ సాంగ్స్. ఎన్నిసార్లు విన్నా ఎన్ని పాటలు విన్నా తనివి తీరదు. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగినా మేబీ లాస్ట్ క్వశ్చన్ లేదండి, ఇంకో క్వశ్చన్ అడగచ్చు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ కాకముందు యాక్టర్ గా ఒక సినిమాలో ఒక సీన్ లో కనిపిస్తారు, ఏంటా మూవీ? యాక్చువల్ గా రైటర్ గా స్టార్ట్ చేశారు, ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు. అంతకు ముందు ఒక సినిమాలో ఒక సీన్ లో మనకు కనిపిస్తారు, ఏంటా సినిమా? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324 0852. మరో టైమ్లెస్ మాస్టర్ పీస్ మీకోసం ఆన్ ద వే.

మనం కూడా కరిగిపోతాం ఇళయరాజు గారి మ్యూజిక్ లో అంత అద్భుతంగా ఉంటుంది. మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ దర్శకుడు అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ కాకముందు యాక్టర్ గా ఒక సినిమాలో ఒక సీన్ లో కనిపిస్తారు, ఏంటా మూవీ అని చాలా మంది పంపించారు ఆన్సర్. కాకపోతే అనిల్ రావుపూడి గారు అన్నాను కదా అని ఆయన సినిమాలన్నీ మీరు చెప్పేస్తే ఎలాగంటే, డైరెక్ట్ చేసిన సినిమాలు అన్ని కూడా లిస్ట్ అంతా వేసేస్తూ వచ్చేస్తున్నాయి ఆన్సర్స్. కానీ కొంతమంది రైటర్స్ పంపించారు, వాళ్ళ పేరు చదివేస్తున్నాను. ప్రగతి నగర్ నుంచి వెంకటేశ్వరి, రాణి బెల్లంపల్లి నుంచి ఆడప్ సంతోష్ కుమార్, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ ఆదర్శ నగర్ నుంచి, మహబూబ్ నగర్ మూసాపేట నుంచి నరేష్ రోజా, మిర్యాల తిరుమలరావు పుట్టపక్క నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, నిజామాబాద్ నుంచి రవిశంకర్ చాగంటి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, పొల్లిపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుంచి, బుధన్ పోజపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, అండ్ ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావర్తి, పి నాగభూషణ్ రావు నాగపూర్ మహారాష్ట నుంచి, తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుంచి, పొలం పలయ్య ఆళ్లగడ్డ నందాల నుంచి, అండ్ ఇలాగే చెప్పా కదా ఇందాక అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా పంపిస్తున్నారు. సో అవన్నీ రైటర్స్ కాదు కాబట్టి వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ శౌర్యం. గోపిచంద్ గారు హీరోగా నటిన సినిమా. ఇందులో ఒక హాస్పిటల్ లో హోటల్ లో రిసెప్షనిస్ట్ గా కనిపిస్తారు అన్నట్టు ఒక సీన్ లో. కావాలంటే మీరు చూడండి. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అన్నప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఇసోప్రెట్ సాంగ్ ఆలాపన మూవీ నుంచి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగే టైం లేదు అని చెప్ప పాట వినేయండి. ఓకేనా?

సమయం 2 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

శక్తిశీలి టైం ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం ఐరన్ లేడీ ఫాస్టమ్ సంజుక్త పరాసర్ ఇన్స్పైరింగ్ అండ్ డేరింగ్ సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హయ్యర్ స్టడీస్ అన్ని కంప్లీట్ చేశారు సంజుక్త, కానీ తను అంతటితో ఆగలేదు. తన గోల్ వేరే ఉంది. అదేంటో తెలుసా? సివిల్ సర్వీసెస్. ఎస్, సంజుక్త లక్ష్యం యూపీఎస్సీ ఎగ్జామ్లో ఆల్ ఇండియా 85వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆప్షన్స్ లో ఎక్కువ మంది ఐఏఎస్ ని సెలెక్ట్ చేసుకున్న ఏరు కోరి కావాలనే ఐపీఎస్ ని సెలెక్ట్ చేసుకున్న సంజుక్త ఫస్ట్ పోస్టింగ్ అస్సాం మేఘాలయ క్యాడర్. 2008లో అస్సాంలోని మాకంలో అసిస్టెంట్ కమాండర్ గా ఛార్జ్ తీసుకున్నారు. మరి అలా స్టార్ట్ అయిన తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ ఉదల్గురి పోస్టింగ్. ఆ తర్వాత ఏమైంది చెప్తా. వింటూ ఉంటారుగా వివిధ్ భారతి

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM శక్తిశీలి టైం. ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం సంజుక్త పరాసర్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డేరింగ్ జర్నీ కూడా అనుకోండి. ఇందాక చెప్పాను కదా మీకు, తన పోస్టింగ్ ఉదల్గిరి ప్రాంతంలో అయిన తర్వాత తన కెరీర్ టర్నింగ్ పాయింట్ తీసుకుంది అని. అదెలాగంటే, ఉదల్గిరి ప్రాంతంలో సంజుక్త ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్, ఛాలెంజెస్ తనను మరింత రాటు తెలిసి ఒక స్ట్రాంగ్ లీడర్గా ఎదగడానికి కారణమయ్యాయని చెప్పొచ్చు. ఆ తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో డీఐజీగా బాధ్యతలు తీసుకున్న సంజుక్త సక్సెస్ జర్నీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఇప్పటి తర్వాత.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 100.8 ఎఫ్ఎం. ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం సంజుక్త పరస్ ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టడీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి దేశ భద్రతకు సంబంధించిన క్లిష్టమైన దర్యాప్తులకు నాయకత్వం వహించారు సంయుక్త. అత్యంత కష్టమైన మిషన్స్ ను విజయవంతంగా నిర్వహించి ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం గా పేరు తెచ్చుకున్నారు సంజుక్త పరాసర్. మరి ఇంతకు మించిన మరో విజయం సాధించారు శక్తిశీలి. ఏమిటో తెలుసుకోవడానికి వింటూ ఉంటారుగా వివిధ్ భారతిని

శక్తిశీలి టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం సంజుక్త పరాసర్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాక చెప్పాగా మీకు దేశ భద్రతకు సంబంధించిన క్లిష్టమైన దర్యాప్తులకు నాయకత్వం వహించారు సంజుక్త. అత్యంత కష్టమైన మిషన్స్ ను కూడా విజయవంతంగా నిర్వహించి ఐరన్ లేడీ ఆఫ్ అస్సాంగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇంతకు మించిన మరో ఘన విజయాన్ని సాధించారు సంజుక్త. అదేంటో తెలుసా? కోబ్రా యూనిట్ కు ఇన్స్పెక్టర్ జనరల్ గా నాయకత్వ బాధ్యతలు చేపట్టే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు సంజుక్త పరాసర్. మీకు తెలుసా, ఈ ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. అసలేంటి కోబ్రా? ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందిగా తెలుసుకోవాలని చెప్తాగా స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు శక్తిశీలి ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం సంజుక్త పరాసర్ ఇన్స్పైరింగ్ అండ్ డేరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి కోబ్రా యూనిట్ కు ఇన్స్పెక్టర్ జనరల్ గా నాయకత్వ బాధ్యతలు చేపట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు సంజుక్త పరాసర్. మరి ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర కూడా సృష్టించారు. ఇంతకీ కోబ్రా అంటే ఏమిటి? కమాండో బెటలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్, అంటే సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అటవీ ప్రాంతాల్లో గెరిల్లా యుద్ద కార్యకలాపాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ సీఆర్పీఎఫ్ దళమే ఈ కోబ్రా అన్నమాట. మరి మరిన్ని విశేషాలు చెప్తాను తన సక్సెస్ జర్నీ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం సంయుక్త పరాసర్ ఇన్స్పైరింగ్ అండ్ డేరింగ్ సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వారు కోబ్రా కమాండర్ గా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇవెంత కష్టమో తెలుసా? ఈ నాయకత్వ విధుల్లో భాగంగా సంయుక్త పోలీసింగ్ ని సైనిక వ్యూహాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. సో అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తన బాధ్యతలను దిగ్విజయంగా నెరవేరుస్తున్నారు సంయుక్త. అత్యంత క్లిష్టమైన ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయం సాధిస్తూ ఐరన్ లేడీగా ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు సంయుక్త పరాసర్. మరి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఈ శక్తిశీలులకు వందనం, అభినందనం. మనం కూడా కొన్ని ఆలోచిస్తూ ఉంటాం, ఈ పనులు మనం చేయగలమా లేదా, లేదంటే ఎవరేమనుకుంటారో ఏంటో, ఇవన్నీ కూడా ఆలోచనలో ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలాంటి శక్తిశీలుల గురించి తెలుసుకున్నప్పుడు అనిపిస్తుంది కొంచెం వెళ్ళొచ్చు, ముందుకెళ్ళొచ్చు అని కదా. సో అందుకే ప్రతిరోజు ఇలాంటి శక్తిశీలులను మీకు పరిచయం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. ఎనీవేస్ మరి టైం అయితే 2:53 దాటింది, అంటే లక్ష్మికి సైన్ అప్ చేసే టైం కూడా వచ్చేసింది. మరి హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ విత్ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. అంటే ఇప్పుడు మీకోసం సూపర్ హిట్ సాంగ్స్ ఆన్ ద వే విత్ ది సాంగ్స్ లక్ష్మి సైనింగ్ ఆఫ్ టుడే.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలందరికీ నమస్తే. నేను ఈ పూట మీ రేడియో దోస్త్ అశోక్ని. ఇప్పటిదాకా అంటే పొద్దుగల 10:00 నుంచి పొద్దుమాట 5:00 పొద్దుగల 10:00 నుంచి పగటికి 3:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, ఇక పగటికి 3:00 నుంచి పొద్దుమాట 5:00 అంటే ఇప్పటిదాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ఇన్నారు. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలుంటాయి. ఈ కార్యక్రమాల్ని 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై వినొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం మొదలవుతుంది. 5:30 కథీందాం. పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో వరంగల్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ప్రకృతి వాళ్లు కథ, తర్వాత ఆదిలాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి కష్టే ఫలి మరియు తీర్పు ఈ కథలు ప్రసారమవుతాయి. 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో వెదురు ఉత్పత్తులతో ఉపాధి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన సత్యతో ముచ్చటింటలు. ఇసుంటి ఎన్నో తీవ్ర కార్యక్రమాలు రాత్రి 11:00 దాకా ఉంటాయి. ట్యూన్ చేసే ఉంచండి 100.2 ఎఫ్ఎం.

ఇంకా ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ఈ పొద్దు మట్టు 6:05 కినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 5:02 దాటి 7 సెకండ్లు. మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి, మీ మాటలు మీకోసం పాటలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జతచేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. ఇక మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి కార్యక్రమంలో ముందుగా నేతిద్దాం మండాడి సినిమా నుంచి ఈ గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరు మాట చెప్పుండ్రి పాటినుండ్రి. మాట చెప్పుండ్రి పాటినుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి తలమడుగు మండలం సాయిలింగి గ్రామం నుంచి ఉమారాణి గారు లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో, నమస్తే ఉమారాణి గారు. ఎట్లా ఉన్నారు? మంచిగా
4: ఉన్నారా?
3: మేము మంచిగా ఉన్నాం. మరి పంటలు ఎట్లా ఉన్నాయి? వర్షాలు ఇప్పుడు కావాలి తప్పనిసరి అంటారా? అక్కడ గాలి వస్తుందా? ఇట్లా వర్షం పడుతుందా? ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది వాతావరణం? అంటే ఫోన్ లో మాత్రం ఇట్లా చినుకులు పడ్డట్టు సౌండ్ వస్తుంది. మీ వాయిస్ కట్ అవుతుంది ఉమారాణి గారు. మీరు రీసౌండ్ వస్తుందంటే మీరు దూరం ఉండాలి, అంటే లౌడ్ స్పీకర్ ఆఫ్ చేయండి. డిస్టర్బెన్స్ ఉంది ఉమారాణి గారు. మీరు ఇప్పుడైతే మీరు కోరిన ఈ పాట వినిపిస్తున్నాం, వినడం.